ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 21వ రోజు క్రీస్తు శకం 2026 మే నెల 11వ తేదీ సోమవారము ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58:50. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

శ్రోతలు, ఇంతవరకు శివ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆయన నిన్న చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: తెలంగాణ హైదరాబాద్ కే హజారో నౌజవానో కో రోజ్గార్ కా మాధ్యమ బనేగా. యహాన్ బన్నే వాలీ గాడియా, మషీనరీ, యహాన్ నగలే వాలే ఫుడ్ ప్రోసెసింగ్ ఉద్యోగ్, యే తెలంగాణ కే శ్రమికో ఔర్ కిసానో కో భీ సశక్త కరేంగే. అబ్ హమ్ అప్నే ఉస్ విరాసత్ కో ఫిర్ సే సశక్త కర్ రహే హై. వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో మెట్రో రైలు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, మూసి పునరుజ్జీవ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తే దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో రాష్ట్రం 10% వాటం అందించగలదని తెలిపారు. తెలంగాణను పదేళ్లలో దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల వృద్ధ మహిళల ఆశ్రమంలో నిర్వహించారు.

0: మాతృ దినోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్తో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ,
1: తల్లులు ఎప్పుడూ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో అందరికీ కూడా తెలుసు. ఆ బిడ్డ పెరిగి పెద్దవడానికి, వాళ్ళు శుభ్రంగా చదువుకోవటానికి ఒక పూట తిని ఒక పూట తినక కూడా ఆ తల్లి పెంచే సందర్భం ఉంది. ఒక ఏజ్ వచ్చేసరికి బిడ్డలకి వాళ్లే ఒక మళ్ళీ ఇంకో మరో బిడ్డ అవుతుంది ఆ తల్లి. అటువంటి తల్లులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది.
0: గ్రామాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నిన్న స్పందిస్తూ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 అవార్డుల్లో రాష్టం దేశవ్యాప్తంగా రెండో స్థానం సాధించడం గర్వకారణమన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. రాష్టం నుంచి అవార్డులకు ఎంపికైన శృంగవరం, బొక్కసంపాలెం, చెమ్ముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025కు సంబంధించి కుప్పం నియోజకవర్గం దేశవ్యాప్తంగా మూడో స్థానం లభించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ మల్లవరపు సూర్యతేజ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఏఐ గాని, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్ని రంగాల్లో మనం ఒక టెక్నాలజీ బేస్డ్ ఎకానమీగా తయారు చేయడానికి డీప్ టెక్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రబీ పంట కాలంలో ఇప్పటివరకు 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 5,61,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 2025-26 రబీ సీజన్లో 1,699 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే 1,67,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేసినట్టు వెల్లడించారు. రానున్న వర్షాకాలానికి సిద్ధంగా కాలువల్లో తూడు, గురపు డెక్క, పుడికితీత పనుల కోసం 397 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల్లోనే అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతోందని, దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని మంత్రి వివరిస్తూ,
4: గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టంలో తీసుకొచ్చిన పెరు మార్పుల వల్ల ఈరోజు యువత అందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఉత్తరాంధ్ర ఈ రైల్వే జోన్ కూడా అత్యద్భుతంగా ఈరోజు మనకి రావటం, దానికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు సహకరించడం, అలాగే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అత్యంత అద్భుతంగా రెడీ అవ్వటం, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. యువకులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం 23 నెలల్లోనే ఇంత అద్భుతంగా ఉద్యోగాలు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది.
0: ప్రసార మాధ్యమాల్లో ఆకాశవాణిది విశిష్ట స్థానమని, అందరికీ చేరువయ్యేలా ఆకాశవాణి ప్రసారాలను కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి అకాడమీ అధ్యక్షులు ఆర్డీ విల్సన్ అన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన స్వరసంధ్య కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్ నవమల్లిక, శ్రేయ, పణిరాజలక్ష్మి గాత్రయుగలం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం గరగనృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విల్సన్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిని సంగీతం ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి ప్రత్యేక పాత్ర పోషించిందన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1998 మే 11వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో భారతదేశం అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1999 నుండి ప్రతి ఏటా మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతి, దేశ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. దేవాలయాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవెలి

విశాఖపట్నం అన్నవరపాడులోని అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి నిన్న భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులు కూడా విడుదల చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వాతావరణం. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బంగళపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట 7 గంటలకు జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణిలో జీవ వైవిధ్యం డాక్టర్ జరీనా బేగం గారి ప్రసంగం వింటారు. 8:00 శాస్త్రీయ సంగీతం. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం వింటారు. 11:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు సోమనాథ అమృత పర్వ్ కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక వింటారు. 12:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారం వింటారు. 5:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమం. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

వింటారు. 8 గంటలకు మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9 గంటలకు News@9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 శాస్త్రీయ సంగీతం. 10 గంటలకు అలనాటి సినీ గీతాలు మధుర గీతాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ, అనంతరం 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖవిందం అందిస్తారు శ్రీ బి రమేష్.
1: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని భువనగిరిలో డ్రగ్స్ నియంత్రణ వైద్య బృందాలు నార్కోటిక్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ మానవహారం నిర్వహించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు. జిల్లాలోని ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 41 డిగ్రీలు నమోదు కాగా తంగడపల్లి రామనపేట ప్రాంతాల్లో 40 డిగ్రీలు మించాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలను వెంటనే ప్రారంభించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈసారి కూడా అమ్మాయిలే పైచే సాధించారు. మొత్తం 12,332 మంది విద్యార్థుల్లో 7,978 మంది ఉత్తీర్ణులై 64.65% ఫలితాలు నమోదయ్యాయి. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 79.47% ఉత్తీర్ణత సాధించగా బాలురు 65.83% మాత్రమే సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. మరోవైపు 10వ తరగతి ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈసారి 98.30% ఉత్తీర్ణత నమోదైంది. బాలుర కంటే బాలికలే మెరుగైన ఫలితాలు సాధించగా 182 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. అయితే రాష్ట స్థాయిలో జిల్లా ర్యాంకు తగ్గింది. చెరువులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని తుర్కపల్లి రైతులు భువనగిరి గజ్జోల రహదారిపై రాస్తారోకో చేపట్టారు. చెరువులు ఎండిపోవడంతో సాగు తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో అంతరాయం ఏర్పడింది. అండర్ పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నిర్మాణ పనులు సరైన ప్రణాళిక లేకుండా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా పాటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్ రావు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని చౌటుపల్లోని దీవీస్ పరిశ్రమలో మాక్ డ్రిల్ నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన మహిళలకు న్యాయం చేసే విధంగా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఖోఖో, వాలీబాల్, టైక్వాండో, అథ్లెటిక్స్, హాకీ వంటి 5 క్రీడల్లో శిక్షణ ఇస్తారు. 14 ఏళ్లలోపు బాలబాలికలు అవకాశం ఉండగా ఉదయం సాయంత్రం శిక్షణ నిర్వహించనున్నారు. ప్రతిభ కనబర్చిన వారికి జిల్లా రాష్ట స్థాయి పోటీలకు అవకాశం కల్పిస్తారు. ధాన్యం కొనుగోలలో నిర్లక్ష్యం వహించవద్దని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తేమ శాతం పరిశీలిస్తూ వెంటనే కాంటాలు వేయాలని సూచించారు. ఇసుక సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు జిల్లాలో ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. అవసరం ఉన్న వాళ్లు మన ఇసుక వాహనం

0: హోటల్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మారుమూల గ్రామాలు అభివృద్ది చెందుతున్నాయని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. జిల్లాలోని బొమ్మల రామారం మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసి ఆయన ప్రసంగించారు. 1950 నాటి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగా డిమాండ్ చేశారు. జిల్లాలోని భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. దళిత క్రైస్తవుల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ అంశంపై రాష్ట వ్యాప్తంగా మహాసభలు నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్దిగా ఉన్నాయని అదనపు కలెక్టర్ వెంకరెడ్డి తెలిపారు. ప్రజలు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే మాదక ద్రవ్యాలపై గట్టి నిఘా పెట్టాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
1: యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇటీవల సాధించిన విజయాన్ని దేశం దృష్టిని ఆకర్షించిన ఒక చారిత్రాత్మక ప్రజాస్వామ్య మార్పు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, వంశపారంపర్య రాజకీయాలను, జాతీయ సంస్థల దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని మోదీ ఆరోపించారు. ఒక సిద్ధాంతం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నప్పుడు దాని వేగాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పారు. అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా వరకు చోటు చేసుకున్న రాజకీయ మార్పులు, కుటుంబ వారసత్వ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనడానికి నిదర్శనమని మోదీ స్పష్టం చేశారు.
1: पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है उसका उत्साह यहां तेलंगाना में भी दिख रहा है. आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़ रहा है.
0: రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ ప్రత్యామ్నాయాలతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధిని పెంచడం, పత్తి రైతులకు మద్దతివ్వడం లక్ష్యంగా పెట్టుకుని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం, వరంగల్లోని పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కులతో సహా 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించినట్టు మోదీ ప్రకటించారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్

పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జామ్నగర్ నుండి విమానంలో సోమనాథ్కు చేరుకుని వీర్ హమీర్జ్ గోహిల్ సర్కిల్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధానమంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అస్సోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యులకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట్ర మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వరదలు, వడగాల్పులను సమగ్రంగా ఎదుర్కోవడానికి దేశ సంసిద్ధత చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని 30 అత్యధిక ప్రమాదకర సరస్సులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ది చేసే ప్రణాళికలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహకారంతో కనీసం 60 సరస్సులను చేర్చాలని సూచించారు. నదులపై చెక్డ్యాంలను నిర్మించడం ద్వారా నీటిని సంరక్షించడం, అదే సమయంలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ వరదల సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసి వాటిని క్రియాశీలం చేయాలని మంత్రి సూచించారు. అటవీ కార్చిచ్చు, వడగాల్పులు, వరదలను ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలను, అలాగే ఎన్డీఎంఏ మార్గదర్శకాలను ఎన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయో అంచనా వేయడానికి ఎన్డీఎంఏ ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని అమిత్ షా పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే విపత్తు సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కూడా మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నైలో జరిగిన మరొక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈరోజు ధర్మశాలలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాల్లోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలియజేసింది. అసోం, మేఘాలయ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

0: బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర ముంబైలో ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలుగా మిగిలిపోరాదని, అర్హులైన నివాసితులందరికీ గృహవసతి కల్పించడానికి స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ ప్రాజెక్టులకు సరైన ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఉత్తర ముంబైలో నిర్వహించిన ఎస్ఆర్ఏ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో దాదాపు 150 ఫిర్యాదులను పరిష్కరించడంతో వందలాది మంది నివాసితులకు ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను స్వయం సమృద్దిగా మార్చడానికి కృషి చేశారని, అదే సమయంలో విద్యుత్తు, నీరు, వంటగ్యాస్, మరుగుదొడ్లు, డిజిటల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కల్పించారని అన్నారు. నివాసితులకు వారి ప్రస్తుత నివాస ప్రాంతంలోనే శాశ్వత గృహవసతి కల్పించేందుకు ముఖ్యమంత్రి, పురపాలక అధికారులు, ఎస్ఆర్ఏ, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో జీవ వైవిధ్యం ఈ అంశం గురించి డాక్టర్ జరీనా బేగం గారి ప్రసంగం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
6: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
7: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
8: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
9: చిక్కుకున్నాడు.
10: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది,
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఉదయ తరంగిణిలో ఇప్పుడు వినండి జీవ వైవిధ్యం ఈ అంశం గురించి డాక్టర్ జరీనా బేగం గారి ప్రసంగం.

మనం నివసిస్తున్న ఈ భూమి ఎన్నో అద్భుతాలతో కూడినది, ఎంతో విలువైనది కూడా. ఇది ఎన్నో జీవ నిర్జీవాంశాలకు నిలయం, ఒక ఆలయం. ఎందుకంటే దేన్నైనా తయారు చేయవచ్చు, కానీ మట్టిని మనం సృష్టించలేము. ఒక మిల్లీమీటర్ మట్టి సహజమైన పద్ధతిలో ఏర్పడడానికి 100 నుండి 1000 సంవత్సరాలు పడుతుంది. ఎంత విలువైనదో చూడండి మట్టి. అసలు వజ్ర వైడూర్యాల కంటే మట్టి విలువైనది. వాతావరణము కలిగి ఉండి జీవులకు ఆశ్రయమిస్తున్న గ్రహం భూమి. అసలు భూమిపైన 300 లక్షల జీవరాశులు ఉన్నాయని ఒక అంచనా. ఇప్పటికీ 18 లక్షల జీవరాశులు గుర్తింపబడ్డాయి. ఇంకా గుర్తింపబడని ఎన్నో లక్షల జీవజాతులు ఉన్నాయి. అయితే భూమిపైన ఉండే ఎడారులు, నదులు, సముద్ర జీవులు, పక్షులు, జంతువులు, వృక్షాలు అన్నీ కలిస్తేనే జీవ వైవిధ్యం. ఇక మన భారతదేశంలో శీతల హిమాలయాలు, ప్రకృతి వనరులు, నదీ నదాలతో, పచ్చని పైరులతో కళకళ్లాడే భాగ్యసీమ మన భరతభూమి. ఈ ప్రకృతిలోని జీవులు చాలా వరకు మానవాళికి మేలు చేసేవే. కానీ మనం మన ఆధిపత్యంతో ఏ జీవులకు ముప్పు కల్పించినా ఆ జీవులు నశించి చివరకు మనకే ముప్పు కలుగుతుంది. ఇప్పుడు చాలా రకాల జీవులు ప్రకృతిపైన మన ఆధిపత్యం వల్ల, కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా అంతరించిపోతున్నాయి. వీటిని కాపాడుకోవడం ఇప్పుడు మనకు చాలా అవసరం. అంతరించిపోతున్న పాండా లాంటి జంతువులను చైనాలో జూలో తీసుకువచ్చి వాటి పిల్లలను పెంచి మళ్లీ వాటిని అడవుల్లోకి వదిలేస్తూ వాటి సంఖ్యను పెంచుతున్నారు. ఇలాగే మన దేశంలో కూడా శాంక్చురీస్లలో కొన్ని ప్రత్యేక జంతువులకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు. అలాగే రష్యా నుండి సైబేరియన్ పక్షులు ప్రతికూల పరిస్థితులను తప్పించుకోవడానికి, ఇంకొన్ని వలస పక్షులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వచ్చేస్తాయి. సైబీరియన్ కొంగలు శీతాకాల ప్రతికూల పరిస్థితుల్ని తప్పించుకోవడానికి రష్యాలోని సైబీరియా ప్రాంతం నుండి కొన్ని 1000 కిలోమీటర్లు ప్రయాణించి మన ఇండియా చేరుతాయి. అలాగే వర్షాకాలంలో ఆంధ్రాలోని కొల్లేరు పులికాట్ సరస్సుల్లో ఈ పక్షులు వచ్చి కొంతకాలం ఆ ప్రాంతంలో ఉంటాయి. అప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఈ పక్షులు రావడానికి ఒక శుభసూచకంగా కూడా భావించేవాళ్ళు. ఇప్పుడు చెట్లను కొట్టేయడం వల్ల ఆ పక్షులు కూడా తమ నివాసాన్ని మార్చుకుంటున్నాయి. అసలు మనం ప్రకృతిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించడం జీవ వైవిధ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగం. అడవులు, వన్యజీవులు, మొక్కలు, జంతువులు అంతరించిపోకుండా రక్షించడానికి భారత ప్రభుత్వం కూడా జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ ఉద్యానవనాలు నెలకొల్పి జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి కృషి చేస్తుంది. ఇలాంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను శాంక్చురీస్ అంటారు. కొన్ని ఎక్స్టింక్ట్ జాతులను సంరక్షించే ఉద్దేశంతో వీటిని, అంటే కొన్ని నేషనల్ పార్క్స్, వీటన్నిటినీ కూడా అడవి జీవులను వాటి సహజమైన ఆవాసంలో సంరక్షించే ప్రదేశాలుగా మార్చారు. ఇక్కడ మానవ కార్యకలాపాలను అనుమతించకుండా కూడా చేశారు. మన తెలంగాణలో కూడా ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఆదిలాబాద్లో, ఏటూరు నాగారంలో, ఇంకా అంటే కల్వాల్ లైఫ్ శాంక్చురీస్, ఇక్కడ చిరుతపుల్లలు, ప్యాంథర్, నల్లచిరుత, జింకలు, నెమళ్ళు చాలానే ఉన్నాయి. నక్కలు, అడవిదున్నలు, అడవిపిల్లి, చాలా పాములు సంరక్షించబడుతున్నాయి. వరంగల్లో పాకాల లైఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో కూడా చెట్లు కూడా, అంటే టేకు, బొంగు వంటి చెట్లతో పాటు పక్షులు, అడవిదున్నలు, జింకలు, ఎలుగు వంటి ఇక్కడ సంరక్షించబడుతున్నాయి. ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడాను అందరికీ తెలుసు. పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా కొల్లేరులో పక్షి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడైతే ఫ్లెమింగ్ బర్డ్స్, హెరాక్స్ పక్షి, నీటి కొంగలు సంరక్ష

గుర్తించబడుతున్నాయి. అక్కడ ఉండే మడ అడవుల్లో కూడాను కింగ్ఫిషర్, జాకాల్, ఫిషింగ్ క్యాట్స్ ఇవి కూడా ఉన్నాయి. కరీంనగర్లో కూడాను ఉజ్వల్ పార్క్లో టైగర్ ప్రాజెక్టు ఉంది. పులి, చిరుతపులి, లంగూర్, సాంబార్, కొండచిలువ అన్ని జీవరాశులను ఇక్కడ పెంచుతున్నారు. అందుకే మనం వృక్ష జంతుజాలాలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో, మానవ జీవన శైలిలో మార్పులు వచ్చి వాతావరణ కాలుష్యాన్ని పెంపొందడం మొదలైంది. మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉన్న డైనోజార్లు ఇప్పుడు అంతరించిపోయాయి. మనుగడ కోసం పోరాటంలో వాతావరణంలో, ప్రకృతిలో ప్రకృతి వైపరీత్యాలతో ఇప్పుడు బాగా వేగంగా అంతరించిపోతున్న జంతువులలో చిరుతపులి ఒకటి. ఇప్పుడు అసలు ప్రపంచ పులుల జనాభాలో 60% పులులు ఇంతకుముందు మన భారతదేశంలో ఉండేవి. ఇప్పుడు వీటి శాతం 35% తగ్గిపోయింది. అంటే వేటాడడం వల్ల, అడవులు నరకడం వల్ల ఇది జరిగిందన్నమాట. అయితే ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్ అనే పథకంలో పులి సంరక్షణ కేంద్రాలు స్థాపించారు. దీంతో ఇప్పుడు కొంచెం పులుల సంఖ్య ఇంతకుముందు కంటే కొద్దిగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఏనుగుల దంతాల రేటు చాలా ఎక్కువ కదా, ఇవి అత్యంత విలువైనవి. ఈ ఏనుగు దంతాలు అత్యంత విలువైనవి కాబట్టి ఏనుగులను కూడా చంపేయడం జరుగుతుంది. వాటి సంఖ్య కూడా ఇప్పుడు గణనీయంగా తగ్గిపోతూ ఉంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వ చట్టాల ద్వారా జంతువులకు హాని కలిగిస్తే చాలా కఠిన చర్యలు ఉన్నాయి. ఇంతకుముందు ప్రతి ఇంటి ముందు చెట్లు ఉండేవి, చెట్లపైన వాలే పక్షులు ఉండేవి. చిలుకలు, కోకిలలు, పావురాలు, పిచుకలు, కాకులు మన చుట్టే ఉండేవి. ఇప్పుడు వీటిని చూపించడానికి పిల్లల్ని జూ పార్కులకు తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. రోడ్లకు ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలుండేవి. వాహనాల కాలుష్యాన్ని నివారించడానికి అవి ఎంతో తోడ్పడేవి. కార్లలో ప్రయాణించేవారు కూడా కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటే ఆ చెట్ల కింద కాసేపు విశ్రాంతి తీసుకునేవాళ్ళు. ఆ అవకాశం ఇప్పుడు లేదు. రోడ్లకు ఇరువైపులా ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లు, ధాబాలు. ఆ చెట్ల చల్లదనం ధాబాలలోని ఎన్ని కూలర్లు పెట్టినా ఆ సహజ ఆక్సిజన్తో కూడిన గాలి రాదు కదా. ఇప్పుడు ట్రాఫిక్ పెరుగుదల వల్ల ఊరి బయట నుండి ఔటర్ రింగ్ రోడ్ డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్లకు ఇరువైపులా ఇంతకుముందులా మర్రి, వేప, రావి, గన్నేరు, సిల్క్ కాటన్, గుల్మొహర్, అకేషియా, యూకలిప్టస్, చింత ఇలాంటివి ఉండేవి. ఇక రోడ్ వైడర్స్ దగ్గర బోగన్విల్లియా, వింకారోజియా, నీరియం, అకాలిఫా, హైబిస్కస్ ఇలా ఎన్నో చెట్లను పెంచుకోవచ్చు. కొన్ని చోట్ల మనం ఈ చెట్లను చూస్తున్నామనుకోండి, కానీ పెద్ద వృక్షాలను రోడ్ వైడనింగ్ కోసం తొలగించినంత సులువుగా వాటిని పెంచడం ఎంత కష్టం. కాలేజీ భవనాల ఎక్స్టెన్షన్ కోసం, స్కూల్ న్యూ బిల్డింగ్స్ కోసం ముందుగానే పెద్ద పెద్ద వృక్షాలను తొలగించి కడుతున్నారు. కానీ వెంటనే ఆ వృక్షాలను ఇప్పటి టెక్నాలజీ ప్రకారం ఆ చెట్లను కూకటి వేళ్లతో పికలించి ముందుగానే తీసిపెట్టిన గొయ్యల్లో వాటిని పాతి పెడితే ఆ చెట్టు మళ్ళీ చిగురుస్తుంది. కానీ ఆ చెట్టుకు కావలసిన స్థల కేటాయింపు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి కదా. అలాగే ఎన్నో లక్షల చెట్లను నాటే కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతూ ఉంది. కానీ ఆ చెట్లు పెరిగే బాధ్యత ఆ ప్రాంత ప్రజలు తీసుకుంటే మన సహజ వాతావరణం మనం కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు జీవ వైవిధ్యం అంటే ఏంటో చూద్దాం. జీవ వైవిధ్యం అంటే ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల వివిధ రూపాలు, పరిమాణం, ఆహారపు అలవాట్లు, ప్రవర్తనలతో ఎంతో భేదం గల వివిధ రకాల జాతులు, వాటి మధ్య ఉండే సంబంధాలు అన్నిటి కలయికే జీవ వైవిధ్యం. ప్రకృతి సమతుల్యత కోల్పోకుండా ఉండడానికి ఆహారం, మందులు, వసతులు అందించడంలో జీవావరణం సహాయపడుతుంది. ఏ జీవి కూడా మానవుడికి హాని చేయదు, మేలే చేస్తుంది. అసలు ప్రపంచంలో ఏ దేశంలో లేని జీవ వైవిధ్యం మన దేశంలో ఉంది.

ప్రపంచంలో అధిక జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్న 17 అతిపెద్ద దేశాలలో భారతదేశం ఒక ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ప్రపంచంలో అత్యధిక జీవ వైవిధ్యం కలిగిన దేశం బ్రెజిల్. ప్రపంచంలో అతి ఎక్కువ జీవ వైవిధ్యం కల అడవులు అమెజాన్ అడవులు. దీనికి కారణము అక్కడి వాతావరణ అనుకూలత. ఇక కొంచెం కులంకషంగా జీవ వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే దీన్ని మనకు అనుకూలంగా అర్థమయ్యేలా 3 రకాలుగా విభజించుకోవచ్చు. 1 జన్యుపర వైవిధ్యం, 2 జాతిపర వైవిధ్యం, 3 జీవావరణపర వైవిధ్యం. ఇక జన్యుపర వైవిధ్యం అంటే దీన్ని ఒక జాతి లోపల జరిగే వైవిధ్యం అన్నమాట. అంటే ఒక జాతికి చెందిన జీవులు ఆకారం, పరిమాణం, వ్యాధులను ఎదుర్కొనే శక్తి వేరువేరుగా ఉంటుంది. దీన్నే జన్యుపర వైవిధ్యం అంటారు. ఇది వాటి యొక్క జెనెటిక్ లెవెల్లో మార్పుల వల్ల కనిపిస్తుందన్నమాట. ఉదాహరణకి మనము గులాబీల్లో ఎన్నో రకాల రంగుల గులాబీలు మనం చూస్తుంటాం కదా, రెడ్, బ్లాక్, వైట్, ఇవన్నీ కూడా వాటి జీన్స్ రకాలలో మార్పుల వల్ల జరుగుతుందన్నమాట. అదేవిధంగా రైస్ బియ్యంలో 50,000 రకాల బియ్యం రకాలున్నాయి. అదేవిధంగా మామిడిలో కూడా 1,000 రకాల జాతులున్నాయి. ఈ మార్పులన్నీ కూడా వాటి యొక్క క్రోమోజోమ్లో, నిర్మాణంలో జన్యువుల మార్పుల వల్ల, అంటే ఆయా వాతావరణ ప్రభావాల వల్ల కూడా ఇది జరిగిందన్నమాట. ఇక 2 జాతిపర వైవిధ్యం. అంటే భూమి మీద ఉండే బ్యాక్టీరియా, వైరస్లు, వృక్షాలు, జంతువులు, వీటన్నిటినీ కలిపి మనము జీవ వైవిధ్యం అంటాం. జాతి వైవిధ్యం అంటే ఒకే ప్రాంతంలో నివసించే వివిధ రకాలైన జాతులు, అనేక రకాల జంతువులు, చెట్లు, కీటకాలు, ఇందులో మానవులు, తర్వాత బ్యాక్టీరియా, ఫంగి, ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఆయా పరిసరాల వాతావరణానికి అనుగుణంగా అక్కడ నివసించగలిగే జీవులు అన్నమాట. దీన్ని ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రాంతంలో నివసించగలిగే జీవులు వేరే ప్రాంతంలో నివసించలేవు. ఆ పర్టికులర్ వాతావరణంలోనే వాటి జీవనానికి అనుగుణంగా అవి జీవిస్తాయి. అంటే ఉదాహరణకు మన దేశంలో కాశ్మీర్లో పెరిగే యాపిల్ వృక్షాలు ఇక్కడ తెలంగాణలో పెరగవు. అంటే ఆ వాతావరణం వాటికి సూటబుల్గా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఒకే ప్రాంతంలో ఎన్నో రకాల జీవులు కలిసి జీవించగలుగుతాయి. దీన్నే స్పీసీస్ బయోడైవర్సిటీ లేదా జాతిపర వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. ఇక 3 జీవావరణ వైవిధ్యం. అంటే ఈకోసిస్టమ్ డైవర్సిటీ. ఒక ప్రాంత ఈకోసిస్టమ్ని బట్టి ఆ ప్రాంతంలో ఆయా స్పీసీస్, అంటే ఆయా జాతులు అక్కడ నివసించగలగడం. ప్రపంచపటంలో మన భారతదేశాన్ని చూస్తే అనేక వెరైటీస్ ఆఫ్ ఈకోసిస్టమ్స్ను మన దేశంలో చూడవచ్చు. అంటే ఇండియాలో ట్రాపికల్ ఫారెస్ట్లున్నాయి, ఎడార్లున్నాయి, ఆల్పైన్ మెడోస్ ఉన్నాయి, మౌంటైన్ ఏరియాస్ ఉన్నాయి, కొండ ప్రాంతాల్లో. ఈ ప్రాంతాల్లో పెరిగే జీవ వైవిధ్యాలు ఎన్నో రకాలన్నమాట. వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈకోసిస్టమ్ వెరైటీస్ ఎక్కువ. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ వెరైటీస్ కూడా చాలా ఎక్కువ మన దేశంలో. మన దేశంలో ఎడారుల్లో ఒక రకమైన జీవజాతులు, అంటే ఒంటెలు, అలాగే రైన్ ఫారెస్ట్ ఏరియాలో పెరిగే జీవజాతులు అవి వేరువేరు. ఆల్పైన్ ప్రాంతంలో పెరిగే జీవజాతులు వేరు. ఇప్పుడు ఇన్ని రకాల జీవ వైవిధ్యాల గురించి తెలుసుకున్న తర్వాత మన ప్రకృతిలో సమతుల్యతను పట్టి ఉంచడం కోసము వీటిని ఎలా కాపాడుకోవాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక ఈ సమతుల్యత వల్ల కూడా మనకు కలిగే లాభాలేంటి అని చూస్తే, ఒక రకమైన ఈకోసిస్టంలో పెరిగే జంతువుల వల్ల, మొక్కల వల్ల మనకు చాలా లాభాలున్నాయి. మన వల్ల కూడా జంతువులకు, మొక్కలకు చాలా లాభాలున్నాయి. ఇవన్నీ కూడా ఒక చైన్ కనెక్షన్స్ అన్నమాట. ఇండియాలో మొత్తంగా 8.1% గ్లోబల్ స్పీసీస్ డైవర్సిటీ ఉంది. అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న జీవ వైవిధ్యంలో 8.1% వైవిధ్య జీవులు ప్రకృతి చట్రంలో మన దేశంలో ఉంది. ప్రపంచంలో ఉన్న ల్యాండ్ ఏరియాలో 2.4

పర్సెంట్ ల్యాండ్ ఏరియా మాత్రమే ఇండియా కలిగి ఉంది. కానీ దీనిలో 8.1% జీవుల బయోడైవర్సిటీ, అంటే జీవ వైవిధ్యం కలిగిన జీవులు మనం ఇండియాలో ఉన్నాయి అంటే మన దేశము జీవ వైవిధ్యంలో చాలా రిచ్ అన్నమాట. ఇది ఎందుకంటే ప్రపంచ పటంలో ఇండియా ఉన్న లొకేషన్ అలాంటిది. ఇక్కడ మనం ఒక మాటను అర్థం చేసుకోవాలి, లాటిట్యూడినల్ డైవర్సిటీ గ్రేడియంట్. భూగోళంలో మధ్య ఉన్న ఈక్వేటర్ ప్రాంతంలో జీవజాలాల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ జీవుల పెరుగుదలకు చాలా సూటబుల్గా ఉంటుంది. అలాగే ఈక్వేటర్స్ పైన కింద, అంటే నార్త్ సౌత్ పోల్స్లలో జీవజాల పెరుగుదల తక్కువగా ఉంటుంది. అక్కడి వాతావరణము ఈ జీవుల పెరుగుదలకు సూటబుల్గా లేదన్నమాట. ఈ పోలార్ రీజియన్స్లో డిస్ట్రక్షన్స్ కూడా చాలా ఎక్కువ, జీవజాలం పెరుగుదల అక్కడ తక్కువగా ఉంటుంది, సన్లైట్ కూడా అక్కడ చాలా తక్కువగా ఉంటుంది, సూర్యకాంతి ప్రభావం కూడా జీవజాల పెరుగుదలలో ఒక ముఖ్య భాగం. పోలార్ రీజియన్స్లో ఈ డిస్ట్రక్షన్స్ ఎక్కువ కాబట్టి అక్కడ జీవజాలాల పెరుగుదల తక్కువ. ఇక బయోడైవర్సిటీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏవి అంటే అమెజాన్ అడవులు. అయితే ఇక్కడ మనము ఇంకొన్ని విషయాలని కూడా అర్థం చేసుకోవాలి. రివర్ట్ పోపర్ హైపోథసిస్, జీవజాతులు కొన్ని నశించిపోతే ఏమవుతుంది, అంటే కొన్ని ఎక్స్టింక్ట్ లేదా కొన్ని అంతరించిపోతే మనకు ఏమన్నా నష్టమా? ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే జన్యుపర, జాతిపర, ఆవరణపర వ్యవస్థలు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు, ఒక బిల్డింగ్లో అన్ని అంతస్తులు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. అంటే ఒక అపార్ట్మెంట్లో లీకేజ్ ప్రాబ్లం వస్తే దాని ప్రభావం మిగతా అపార్ట్మెంట్స్లో కూడా ఏర్పడుతుంది. కాబట్టి ప్రాబ్లం ఒక జాతికే కదా, అది ఎక్స్టింక్ట్గా అవుతున్నా చూస్తూ ఊరుకుంటే దాని ప్రభావం కొన్ని ఏళ్ల తర్వాత మన మీద కూడా పడుతుంది. దీన్ని ఇంకో రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు, ఒక ఫ్లైట్ ఉందనుకోండి, దానిలో కొన్ని స్క్రూస్ లూజ్ అవుతాయి, తర్వాత ఒకటి రెండు వేరుపడతాయి అనుకుంటే ఒకటి రెండు స్క్రూస్ వల్ల ఏరోప్లేన్ ఎగరగలుగుతుంది. ఇంకా కొన్ని వాటి యొక్క స్క్రూస్ ఊడిపోయి పరికరాలు పాడైపోతే కొన్నాళ్లకు ఆ ఏరోప్లేన్ పైకి ఎగిరే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ విధంగా మనము ఈ కొన్ని జాతులే కదా అవి అంతరించిపోతే ఏమవుతుంది అని మనం అనుకుంటే అది దాని ప్రభావం మన మీద కూడా పడుతుంది. ఈ జాతిపర వైవిధ్య క్షీణించడం అనేది మనము డీటెయిల్గా కాకుండా సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే జాతుల క్షీణత సహజ సిద్ధంగా కూడా కొన్నిసార్లు జరుగుతుంది. అది జాత్యాంతర పోరాటం వల్ల కావచ్చు, అంటే జీవుల మధ్య కాంపిటీషన్ వల్ల, కొన్నిసార్లు వాతావరణ మార్పుల వల్ల, భూకంపాలు, తర్వాత ఫారెస్ట్ ఫైర్స్, వరదలు, కరువు, వీటి వల్ల కూడా కొన్నిసార్లు స్త్రీ పురుష మొక్కలు వేరువేరుగా ఉండి ఇవి అసమాన నిష్పత్తిలో పెరిగితే వాటి వల్ల కూడాను తర్వాత మొక్కలు సహజ సిద్ధంగా ఎక్కువ నిష్పత్తిలో ఏర్పడడం అనేది జరగదు. దీన్ని మనము బొప్పాయిలో చూడొచ్చు. తర్వాత కొన్నిసార్లు ఇప్పుడు మనం ఇప్పుడు నిషేధించారనుకోండి, ఆడపిల్లల పుట్టుకను కూడా మనము నిరోధించడం వల్ల తర్వాత మానవజాతి నిష్పత్తిలో మార్పులు వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఉత్పత్తి అవుతాయి. అయితే ఇలా కొన్ని జాతులు విలుప్తమైపోవడానికి, దాన్ని ఆపడం కోసము ప్రభుత్వం కొన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను ఏర్పరిచింది. మొక్కల జీవ వైవిధ్య నిర్వహణ కొరకు ఇవి ఉన్నాయి. మానవజాతి అభివృద్ధికి ఎప్పటికప్పుడు జీవ వనరుల కొరకు డిమాండ్ పెరుగుతుంది కదా, అంటే ఏ దేశమైనా తమ ఆహార సరఫరా పెంపొందించుకోవడం కోసము అటవీ భూముల్ని వ్యవసాయ భూములుగా మార్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల జీవన వనరుల్లో డిమాండ్ సప్లైలలో సమతాస్థితి తప్పుతుంది. అసలు ప్రతి జీవికి ఈ ప్రకృతిలో జీవించే సమాన హక్కు ఉంటుందని, దీనిని గుర్తించిన ప్రభుత్వం జీవ వైవిధ్యానికి, మానవుని సుస్థిర జీవనానికి మధ్య ఒక సమతాస్థితిని తీసుకురావడం కోసం కొన్ని సంస్థలను ఏర్పాటు చేసింది. అవి జీవ

వైవిధ్య నిర్వహణ సంబంధ సంస్థలు. ఇవి జీవ వైవిధ్య నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించడానికి పాలసీలు తయారు చేయడం, వాటికి సంబంధించిన ప్రాజెక్టులకు వర్క్షాప్లకు ఆర్థిక సహాయం చేయడం, కొన్ని అంతర్జాతీయ సంస్థల ద్వారా జీవ వైవిధ్య సంరక్షణ సంబంధ నిర్వహణను ఇవి చేపడతాయి. ఈ సంస్థలు అందులో కొన్ని WCU అంటే వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్, అంతర్జాతీయ సంరక్షణ సంస్థ. ఈ సంస్థ జీవ వైవిధ్యంపై అనేక వర్క్షాప్స్ను సెమినార్స్ను నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఇతర సంస్థలతో కలిసి కొన్ని పుస్తకాలను డాక్యుమెంట్స్ను ప్రచురించింది. దీనిలో రెడ్ డాటా బుక్, అరుణవర్ణ సమాచార పుస్తకం అన్నది చాలా ముఖ్యమైనది. ఈ పుస్తకంలో ముఖ్యంగా ఆపదలో ఉన్న మొక్కల జంతుజాతుల యొక్క ప్రస్తుత పరిస్థితి, దాని సంరక్షణ ఆవశ్యకతకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంది. అలాగే UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, అలాగే యునెస్కో UNESCO యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, అలాగే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచురల్ రీసోర్సెస్, ఇవన్నీ కూడా జీవ వైవిధ్య నిర్వహణ కేంద్రాలు. జీవ వైవిధ్య సంరక్షణ గురించి చూద్దాం. ఇక్కడ మనం చేయాల్సిన పనులేంటంటే, ఆహారాన్ని ఇచ్చే మొక్కలను, కలపనిచ్చే చెట్లను, వ్యవసాయానికి వినియోగపడే జంతువులను, ఉపయోగకరమైన సూక్ష్మజీవులను, ఆర్థికంగా ఉపయోగపడే జీవులను గుర్తించి వాటిని సంరక్షించాలి. క్లిష్టమైన ఆవాసాల్లో ఉండే జాతులను గుర్తించి రక్షించాలి. వన్య ఉత్పత్తుల అంతర్జాతీయ మారకమును క్రమపరచాలి. వేటాడడాన్ని నిషేధించాలి. కాలుష్య కారకాలను తగ్గించాలి. అరుదైన జీవజాతులను రక్షించుకోవాలి. వలస పక్షులను సందర్శించే స్థలాలను సంరక్షిస్తూ పర్యావరణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. సంరక్షణ పద్ధతులు ఇందులో ఏంటంటే, రెండు రకాలైన సంరక్షణ పద్ధతులున్నాయి. ఒకటి పరస్థానీయ సంరక్షణ. ఇందులో సంరక్షణ వివిధ మొక్కల జంతువుల జాతులను అవి నివసించే సహజ ఆవాసాలలోనే సంరక్షణ చేపట్టడం, దాన్ని స్వస్థానీయ పరిరక్షణ అంటారు. రెండవది జీవావరణ రక్షిత ప్రదేశాలు, బయోస్పియర్ రిజర్వ్స్ అన్నమాట, అభయారణ్యాలు. తర్వాత నేచురల్ పార్క్స్, జాతీయ పార్కులు. అభయారణ్యాలు అంటే అంతరించిపోతున్న వన్యజాతులను సంరక్షించడానికి ఈ అభయారణ్యాలు ఉన్నాయి. వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ప్రకారము ఇండియాలో 51 టైగర్ రిజర్వులను స్థాపించారు. తెలంగాణలో పాకాలలో, ఏటూరు నాగారంలో ఉన్న అభయారణ్యాలు 1952లోనే స్థాపించారు. ఇలాగే కిన్నెరసాని, మంజీరా, ప్రాణహిత వీటిని 1980లో స్థాపించారు. ఇంకా ఇలాంటివి మన తెలంగాణలో చాలా ఉన్నాయి. ఈ నేషనల్ పార్క్స్ అనేవి జాతీయ పార్కులు. ఇవి గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంది. ఈ నేషనల్ పార్క్ సింహాల పరిరక్షణకు ఎక్కువగా ఇక్కడ సందర్శించడం జరుగుతుంది. బండీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటకలో, తర్వాత మహావీర్, హరిణి ఇవి తెలంగాణలో ఉన్నాయి. పరస్థానీయ సంరక్షణ కేంద్రాలు, దీని ముఖ్య ఉద్దేశం సంరక్షించాల్సిన జాతులను గుర్తించడం. అంటే తగ్గిపోతున్న మొక్కల జాతులను, జంతువులను ఈ కేంద్రాల ద్వారా సంరక్షించడం. ఉదాహరణకి బొటానికల్ గార్డెన్స్, జూ పార్క్స్, అక్వేరియంస్ను ఇలా ఇంకా చాలా రకాల అభివృద్ధి పరుస్తూ విలుప్తమైపోతున్న జాతులను పరిరక్షించడం. వీటితో పాటు ఎన్నో విత్తన బ్యాంకులు, పుప్పొడి బ్యాంకులు మన దేశంలో చాలా ఉన్నాయి. ఈ బొటానికల్ గార్డెన్స్ కూడా మన దేశంలో 14 వరకు ఉన్నాయి. కలకత్తా, ఊటీ, బెంగళూరు, లక్నో, కోయంబత్తూర్, ఇంకా ఇలా అనేక ప్రదేశాల్లో ఇవి ఉన్నాయి. కాబట్టి మొత్తంగా ఇప్పుడు మనం పరిసరాలు, చెట్లు, జంతువులు,

0: కీటకాలు, సూక్ష్మజీవులు వీటన్నిటినీ, వాటి ప్రాముఖ్యతను తెలుసుకుంటూ భవిష్యత్ తరాలకు వీటిని యథాతథంగా అందించడం మన కనీస బాధ్యత అని తెలుసుకుంటూ, ప్రకృతిలో మనం ఓ భాగం, సహజ సిద్ధంగా వాటి అభివృద్ధిలో మనం ఓ భాగం అయినప్పుడు అందరూ కలిసి ఎవరి పరిధిలో వారు తమ జీవనాన్ని ఆరోగ్యవంతంగా కొనసాగిస్తే పర్యావరణాన్ని మనం రక్షించినట్లు జీవావరణంలో మనం ఓ ఆరోగ్యకరమైన భాగమైపోయినట్లు.
1: శ్రోతలు, ఇంతవరకు జీవ వైవిధ్యం డాక్టర్ జరీనా బేగం గారి ప్రసంగం విన్నారు. ఉదయతరంగిణిలో ఇప్పుడు ఒక పాట వింటారు. జనతా గ్యారేజీ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన రామజోగ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆ పాటతో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర కచేరి వింటారు.

మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా ఎస్సీ డాట్ సెన్సెస్ డాట్

0: GOV.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

శ్రోతలు, ఇంతవరకు బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర కచేరి విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: अभी आप सुन रहे थे कार्यक्रम सेकंड लेफ्टिनेंट अरुण खेत्रपाल। श्रोताओं, आशा है कि आपको हमारे कार्यक्रम जरूर पसंद आए होंगे। तो फिर देर कैसी, भेज डालिए अपना संदेश। अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సుస్వరాల సుముద్ర గీతమాలిక చిత్రసీమ తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా వినండి కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన విశ్వగీతం, సంగీతం స్వీకర్ అగస్తీ.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బల
5: సై బాల్,
4: నడుగులో కామరా
5: సై బాల్,
4: బుర్రద పుల్ల
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
7: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ చిత్రం కోసం రెహమాన్ గీత రచనలో గానం సంగీతం చంద్రశేఖర్ చంద్ర.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: చిత్ర

సినిమా కార్యక్రమంలో ఇప్పుడు వినండి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఈ చిత్రం కోసం సిద్ధు శ్రీరామ్ సునీత పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం అనూప్ రూబెన్స్.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం మిక్కిజే మేయర్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి వేసవి. ఈ చిత్రం కోసం కైలాష్ కేర్, జెస్సీ గిఫ్ట్, హరీష్ రాఘవేంద్ర పాడిన వేటూరి గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో అరే వా
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: చిత్రసీమ కార్యక్రమాలు ఇప్పుడు వినండి. విలన్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సాధన సర్గం పాడిన వేటూరి గీతం, సంగీతం విద్యాసాగర్.

చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాల్ని 9:45 ప్రసారమయ్యే చిత్రసీమ కార్యక్రమంలో వినవచ్చును. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9:30. కొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ

0: సందీప్, సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కె దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కె అరవింద్రాజ్, శ్రీ కె వెంకటరమణ.
1: భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాదులో పలు కార్యక్రమాల్లో పాల్గొనటానికి ప్రత్యేక విమానంలో ఆదివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివప్రసాద్ శుక్లా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ అధికారులు ప్రధానమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన హైటెక్ సిటీలో గల హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ 9,377 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. జహీరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, గుడేబల్లూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి విస్తరణ పనులు, వరంగల్లోని పిఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, హైదరాబాదు సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్ఫీల్డ్ 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు, 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైను అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు.
2: సాథియో, ఆజ్ భారత్ రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ పర్ చల్ రహా హై, సాథ్ హీ ఆజ్ కా భారత్ ఆధునిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భీ బనా రహా హై. జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కే నిర్మాణ కే పీచే భీ యహీ లక్ష్య హై. యే ఇండస్ట్రియల్ ఏరియా, ఇండస్ట్రియల్ కారిడోర్ వికసిత్ కర్నే కే భారత సర్కార్ కే రాష్ట్రీయ అభియాన్ కా హిస్సా హై. యే ఏక్ ప్రకార్ సే ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ బన్నే జా రహా హై. యహాన్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోగా, బెహతరీన్ పవర్ సప్లై హోగీ, అడ్వాన్స్ ICT నెట్వర్క్ హోగా, యాని దునియా భర్ కే నివేశకో కే లియే యహాన్ హర్ వో సువిధా హోగీ జో ఇండస్ట్రీ కే లియే ఉనే జరూరీ హై. ఇన్ సువిధాఓ కే నిర్మాణ కే లియే భారత సర్కార్ కే హజారో కరోడ్ రూపే లగేంగే ఔర్ తెలంగాణ హైదరాబాద్ కే హజారో నౌజవానో కో రోజగార్ కా మాధ్యమ బనేగా. యహాన్ బన్నే వాలీ గాడియాన్, మషీనరీ, యహాన్ లగనే వాలే ఫుడ్ ప్రాసెసింగ్ ఉద్యోగ్, యే తెలంగాణ కే శ్రమికో ఔర్ కిసానో కో భీ సశక్త కరేంగే. సాథియో, అతీత మే జబ్ భారత్ దునియా కీ బహుత్ బడీ ఇకానమీ థా, తబ్ హమారే వస్త్ర ఉద్యోగ్ కీ బహుత్ బడీ భూమికా థీ. అబ్ హమ్ అప్నీ ఉస్ విరాసత్ కో ఫిర్ సే సశక్త కర్ రహే హై. వారంగల్ కా పిఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పిఎం మిత్ర పార్క్ మే లగనే వాలీ యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కీ యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. ఉనే కేంద్ర సర్కార్ కీ PLI స్కీమ్ సే భీ మదద్ మిలేగీ. యాని ఇస్ టెక్స్టైల్ పార్క్ సే బడీ సంఖ్యా మే రోజగార్ కా నిర్మాణ హోగా. ఖాస్ తౌర్ పర్ జో హమారీ బహనే బేటియాన్ హై ఉన్కే లియే అనేక అవసర్ బన్నే వాలే హై. సంయుక్త ఆంధ్ర కే సమయ రైల్వే కా బజెట్ 1,000 కరోడ్ రూపే సే భీ కమ్ థా. ఆజ్ సిర్ఫ్ సంయుక్త ఆంధ్ర కీ బాత్ నహీ కర్ రహా, ఆజ్ సిర్ఫ్ తెలంగాణ కా రైల్వే బజెట్ హీ లగభగ 5,500 కరోడ్ రూపే కా హై. వర్తమాన్ మే కరీబ్ 50,000 crore rupees के रेल प्रोजेक्ट्स पर यहां काम चल रहा है। तेलंगाना में 5 वंदे भारत और 6 अमृत भारत ट्रेनें भी चल रही हैं। साथियों, अभी कुछ देर पहले काजीपेट विजयवाड़ा मल्टी ट्रैकिंग प्रोजेक्ट के कुछ सेक्शन का लोकार्पण हुआ है। इसके अलावा काजीपेट रेल अंडर बाईपास लाइन का भी राष्ट्र को समर्पित की गई है। इन सुविधाओं से सफर भी आसान होगा और ट्रांसपोर्टेशन की गति भी तेज होगी। साथियों, 21वीं सदी की इस दुनिया में बिना ऊर्जा सब काम ठप पड़ जाता है। एनर्जी सिक्योरिटी का क्या महत्व है, ये आज दुनिया का हर व्यक्ति महसूस कर रहा है।
1: సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఈవీ రంగాల్లో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. వరంగల్లో పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కును ప్రారంభించుకోవటం సంతోషకరమని, దేశ టెక్స్టైల్స్ రంగంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని, దీంతో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం గణనీయంగా నిధులను కేటాయిస్తుందని, దీని ద్వారా తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని ప్రధాని తెలిపారు.
2: ఆ తెలంగాణ కా యువా నయ సప్నే దేఖ్ రహా హై, యహాన్ కా కిసాన్ నయీ ఉమీదోన్ కే సాథ్ ఆగే బఢ్నా చాహతా హై, యహాన్ కే ఉద్యోగ్, యహాన్ కే ఎంఎస్ఎంఈస్, యహాన్ కే స్టార్టప్ సబ్ एक विकसित तेलंगाना के निर्माण में अपनी भूमिका निभाना चाहते हैं, क्योंकि तेलंगाना विकसित होगा तो भारत विकसित होगा। आपके सपने पूरे करने के लिए केंद्र सरकार ही इससे भी और तेज गति से काम करती ही रहेगी। साथियों, हमारा ये पक्का विश्वास है कि डेमोक्रेसी में राज्यों में अलग अलग प्रकार की सरकारें होना कोई बुरी चीज नहीं है, लेकिन देश के विकास के लिए राज्यों का विकास भी उतना ही महत्वपूर्ण है। राज्यों के विकास के बिना देश का विकास संभव ही नहीं है, और इसलिए हमारी सारी योजना के केंद्र बिंदु में राज्यों का विकास हो, तेज गति से विकास हो, उस भाव को लेकर के हम सब मिलकर के चले और 2047 विकसित भारत का सपना हम अपनी आंखों के सामने सिद्ध होता देखें, यही मेरी सबको शुभकामना है।
1: కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధించే ఉత్సవం అన్నారు. దేశ జనాభాలో తెలంగాణ 3% వాటా కలిగి ఉంది. దేశ జీడిపిలో తెలంగాణ 5% వాటా ఇస్తోందన్నారు. 2047 నాటికి $30 trillion ఆర్థిక వ్యవస్థను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో తెలంగాణ $3 trillion వాటా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2030 $1 trillion ఎకానమీని తెలంగాణ సాధిస్తుందన్నారు. అప్పుడే 2047 నాటికి 3 ట్రిలియన్

0: డాలర్ల ఎకానమీని తెలంగాణ సునాయాసంగా చేరుకుంటుందని తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కలకత్తా, హైదరాబాద్ దేశాభివృద్ధిలో 6 మహానగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
1: తెలంగాణ రాజ్యకో ఇస్ దేశ్ మే ఆగే జానే కే లియే యే వికాస్ ఉత్సవ్ హమారే లియే బహుత్ జరూరీ హే. మై ఇసిలియే యే వికాస్ ఉత్సవ్ కహనా చాతా హూ కే జిస్ దిన్ ఇస్ దేశ్ మే హమ్ సర్కార్ బనాయే ఇస్ రాజ్య మే హమారా పహలా దేశ్ బాద్ మే జనతా తీసరా దల్ జిస్ దిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ నే వికసిత్ భారత్ గోషన్ పత్ర నికాలా ఉసీ దిన్ హమ్ లోగ్ యే తయ్ కియే వికసిత్ భారత్ కే సాథ్ జోడ్నే కే లియే హమ్ తెలంగాణ రైజింగ్ 2047 హమ్ ఏక్ పాలసీ డాక్యుమెంట్ నికాలా. ఉస్ పాలసీ డాక్యుమెంట్ మే హమ్ లోగ్ యే కహా ఆగే తెలంగాణ ఇస్ దేశ్ మే నెంబర్ 1 రాజ్య బనానే కే లియే ఏక్ మెగా కాకతీయా మెగా టెక్స్టైల్ పార్క్ జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ రైల్వే లైన్ అభి జితనే భీ ఆజ్ వికాస్ హోతే జా రహా హై యే వికాస్ కార్యక్రమమే దేశ్ కా ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ రాజనీతి చునావ్ హోగే 5 రాజ్యో మే చునావ్ ఖతమ్ హోతే హీ దేశ్ కో ఆగే తేజీ గతి సే దేశ్ కో ఆగే చలానే కే లియే ఆజ్ తెలంగాణ మే హాజిర్ హువా హై. ఆజ్ తెలంగాణ రాజ్య నే 3% సే కమ్ జనతా హై ఇస్ దేశ్ మే మగర్ హమ్ లోగ్ 5% ఇస్ దేశ్ కా జీడీపీ జోడ్తే జా రహా హై. ఆగే హమారా హమారా సోచ్ హై జిస్ దిన్ మోదీ జీ 30 ట్రిలియన్ డాలర్స్ జో సప్నా దేఖ్ రహే ఉస్మే 10% భాగీదారీ తెలంగాణ బన్నా చాతా హై. లోగ్ ఉమీద్ రకా హై 2034 1 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ అగర్ తెలంగాణ రీచ్ హోగే తో 2047 తక్ హమ్ లోగ్ 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఆసానీ సే హమ్ పహుంచ్ జాయేంగే. ఆప్కే సాథ్ మిల్కర్ యే రాజ్య నే కామ్ కర్నే వాలే ధన్యవాద్ ప్రధానమంత్రి జీ.
0: ఈ కార్యక్రమ ప్రారంభంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ దాదాపు 9,400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించుకోవటం చాలా సంతోషదాయకమన్నారు. రైల్వే నెట్వర్క్ కూడా చాలా అభివృద్ధికి నోచుకుందని, గత 12 సంవత్సరాల్లో 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, దక్షిణ భారతదేశంలో పెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు సుమారు 220 కోట్లతో ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు.
2: రాష్ట్రంలో మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఈరోజు మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. గౌరవనీయులు ప్రధానమంత్రి గారి విజన్లో మనము వికసిత్ భారత్ 2047 మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందాలంటే సమాంతరంగా అన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలి. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంకిత భావంతో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి, మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిచేస్తూ.
0: ఈ కార్యక్రమంలో గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా, యూనియన్ మినిస్టర్స్ శ్రీ జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లోక్సభ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా అధికారులు పాల్గొన్నారు. అనంతరం హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న సింధు హాస్పిటల్కు విచ్చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సింధు ఆసుపత్రిని శుభారంభం కావిచ్చారు.

0: అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరికరాలను సందర్శించి వైద్య నిమిత్తం ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సభ అనంతరం ప్రత్యేక విమానంలో గుజరాత్కు బయలుదేరి వెళ్లారు. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాదులో పాల్గొన్న కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయి.
1: మీరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు

0: సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కె దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కె అరవింద్ రాజ్, శ్రీ కె వెంకటరమణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, రుద్రవీణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మురారి చిత్రం కోసం జిక్కి సునీత సంధ్య పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం మణిశర్మ.

ఆ పాటతో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10:00. కొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

సెన్సస్ ప్రక్రియ జూన్ 9 వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇంటి నెంబరు, గదుల సంఖ్య, కుటుంబం వివరాలు, సౌకర్యాలు, వాహనాలకు సంబంధించిన సమాచారంతో పాటు మొబైల్ నెంబరు తీసుకుంటారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి విద్యా వారోత్సవాలు నిర్వహిస్తారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ట్రినిడాడ్ టొబాగో పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి కమలా పెరసాద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యాటకం, ఆరోగ్యం, ఆయుర్వేదం వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 8 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డులోని పాలకొండ వద్ద కారు, స్పోర్ట్స్ బైక్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 5 మరణించారు. ఈ ఘటనలో బైక్పై ఉన్న 2, కారులోని 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. పాకిస్తాన్లోని ఖైబర్ ప్రావిన్స్లో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో పోలీస్ పోస్టును ఢీకొట్టిన ఆత్మాహుతి దాడిలో 21 భద్రతా సిబ్బంది మరణించారు. భవనం నేలమట్టమైన ఈ ఘటనకు తెహ్రీకే తాలిబన్ కారణమని అనుమానిస్తుండగా ఎదురుకాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ప్రపంచ ఛాంపియన్ దుమ్మరాజు గుకేష్ సూపర్ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంటులో 17 ఆరవ స్థానంలో నిలిచాడు. చివరి రోజు 9 కేవలం 2 విజయాలే సాధించిన గుకేష్ మొత్తం మీద ఆశించిన స్థాయిలో సత్తా చాటలేక 6వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మరొక కీలక మ్యాచ్ జరగనుంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడితే అధికారికంగా టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 4 మాత్రమే గెలిచింది. రాష్ట్రంలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ రానున్న రోజుల్లో ఇవి సాధారణం కంటే 2-4 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి గృహగణన ప్రారంభం కానుంది. హౌస్ లిస్టింగ్, హౌస్ సస్పెన్స్

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నటి కార్యక్రమంలో చిందు యక్షగానం, డాంగియోపాఖ్యానం కథ వినిపిస్తారు పద్మశ్రీ గడ్డం సమయ బృందం వారు.

0: నా పేరు దుర్వాస మాముని అంటారు. ఇప్పుడు నేను రమ్మనాట్యం చూడడానికి అయ్యి స్వర్గానికి బయలుదేరుచున్నాను. ఇప్పుడే వెళ్ళుచున్నాను, ఆ ఇంద్రకులు కూటమికి వెళ్ళుచున్నాను. దేవేంద్ర
1: మహనీయ
0: చల్లగావర్ దిలుము దేవేంద్ర, నీ వద్ద రంభా ఊర్వశులు ఉన్నారట, వారి నాట్యము చూడాలని నీ కొరికతో వచ్చి ఉన్నాను.
1: పెద్దలు యతీశ్వరులు మా సమక్షమునకు రావడము మాకు ఎంతో పావనమై తోచను. మీరను ప్రకారముగా మీ ఆదేశానుసారంగా నేనిప్పుడే రంభా ఊర్వశులను పిలిపించదను.
0: చిత్తం

0: నా పేరు రంభ అంటారు. మా పట్టణం స్వర్గాపురి పట్టణము. ఇక దేవేంద్రుని వద్ద నాట్య నైపుణ్యములు చేసుకుంటూ ఉంటాను.
1: అప్సరసలారా.
0: స్వామి,
1: ఈ దినమున ఒక కోరికగా కలిగి మన వద్దకి యతీశ్వరులు వచ్చినారు.
0: స్వామి.

0: ఆ మౌనిష్యుని దగ్గరికి వెళ్ళి నా నాటి నైపుణ్యములు చేసి అతన్ని మెప్పించి
1: తక్షణమే వెళ్ళుమి. అచ్చట తపోనిష్ఠులై ఉన్నారు. వారి సన్నిధానమునకు వెళ్ళి మహా కోపాగ్నుడైనటువంటి దూర్వాస మహామునిందుడు అధిక కోపాగ్నుడు, ఆయన ముందు ఎగ్గు చేయకూడదు, అతి జాగ్రత్తగా వెళ్ళి
0: చిత్తమ స్వామి వెళ్ళి వస్తాను.

0: ఏమి ఇంత నాట్యనైపుణ్యములు చేసిన పలకడాయను కదా, ఏమి ఎడ్డివాడా, గుడ్డివాడా, మూగవాడా, చెమిటివాడా?
1: మౌనీశ్వరాను
2: ఏమే నన్ను చూసి గేలి చేశావు, ఇప్పుడే నీకు శాపం ఇస్తున్నాను.
0: స్వామి,
2: పగలు వేళ తురంగమై రాత్రి వేళ శ్రీవై చరించుదువుగాక.
0: మౌనీశ్వర.

తిరుగుతున్నట్టు తిరునా తిరునా కారుణ్యము తోడుతా. నీకు ఇచ్చిన శాపము మరల తిరిగి ఇవ్వమంటున్నావు. ఇదిగో మూడు వచనము సగము మూడు నాడు

0: ఈ డాంగయ్య ఇప్పుడు ఈ పట్టణంలో పరిపాలించినటువంటి ఈ డాంగయ్య మహారాజును మన పాలకులారా మన వింతలు చూచి వచ్చితేరా ఎలా ఉంది అక్కడ వింతలు ఎలా ఉన్నారు
1: ఎట్లా ఉన్నాయండి మహారాజా? అక్కడ ఒక అశ్వం ఉంది మహారాజా.
0: అశ్వం ఉన్నాదా? సరే త్వరగా నేనే వెళ్ళేదాను. ఎంత బాగున్నా.

0: కావులును
1: ఏమి యువతి ఎలనాక ఇంతవరందాక అశ్వముగా ఉండి రాత్రివేళ కాగానే స్త్రీ రూపముగా ఉన్నది ఎవరో తెలుసుకునేదనగాక.

0: ఏమి అందము, ఏమి ఆ ముఖవర్జస్సు, ఎన్నడు చూడని లావణ్యం, ప్రారం పోసిన బంగారం బొమ్మ, మెలికలు నేర్చిన మెరుపుతీగ, అవనీతలానికి అవతరించిన అప్సరస ఎవరీమి.
1: అలానా కువల

0: ఓ స్వామి, నేను ఎవరనుకుంటున్నావయ్యా? నేను స్వర్గాపురి పట్టణములో నుండి రంభను. ఇక్కడ దుర్వాసుని శాపము చేత పగల తురంగమై రాత్రివేళ స్త్రీనై చరించుచున్నాను. కానా నేను నీ చేత చిక్కేతానను కాదు. నన్ను చేపట్టినా నీకు హాని కలుగుతాది. నా మాట విని వెళ్ళిపోమ్ము.
1: నాకు ఎన్ని హాని కలిగినా ఎంతటి కష్టములు వచ్చిండు గాని నిన్ను విడవజాలను. సఖి, నా పట్టపురాణిగా తీసుకుని వెళ్ళేదా రమ్ము.
0: అయినను నాకు అభయం ఇచ్చిన, ఎరులకు చూయించిన నాకు అభయం ఇచ్చిన నీ విరమిటి వస్తాను.
1: ఏమి అభయము కావాలయ్యను?
0: నన్ను ఎరులకు చూయించనని అభయము కావాలి.
1: అభయము కావాలయ్యనా?
0: అవును.
1: అటువలే నీకు తప్పకుండా ఇదిగో అభయం ఇస్తున్నాను. పరావారికి చూపించకుండా నిన్ను నేను చూసుకునే విధంగా
0: పద వెళ్ళాం పదండి. నారాయణ నమో నారాయణ.

0: కలహమ్మును లేక చాలా దివసంపులగుచున్నది, కానీ ఇక నేను కలహంబు ఎక్కడ నేడు ప్రాప్తమయ్యేదో చూసుకునేదాక. బాగు బాగు, స్వర్గాపురి పట్టణం నుండి రంభ ఆనాడు దుర్వాసన శాపంపు చేత ఇక మానవుడైన ఆ డాంగ్నేని వద్ద ఉన్నది. ఇక్కడికి నేను డాంగ్నే మహారాజు వద్దకి వెళ్ళదా? నారాయణ నారాయణ
1: ప్రణామములు ఆచరించు.

0: త్వరగా వర్దిల్లము. కానా నా మదిలో గల కోరిక కలిగి నీ వద్దకి వచ్చాను.
1: ఏమి కోరిక కలిగినది?
0: నీ వద్ద హయంబు గలదని, అట్టి హయమును చూడాలని బుద్ధి జలించి వచ్చాను.
1: మునీంద్రమా, మీరెరుంగని శృంగారమైనటువంటి అశ్వము నా వద్ద కలదా? అది ఉన్నను పరావారికి చూపరానటువంటి అశ్వము.
0: నాకు చూపవా?
1: అవునండి.
0: డాన్నయ్య, ఇదిగో ఇప్పుడు నీకు శాపమునిస్తాను.
1: మునీంద్రమా ఆపుడి, ఇక మీ యొక్క శాపము ఇచ్చినా నేను ఏమైతానో తెలియదు. ఇదిగో చూడండి, ఇట్టి పంచరంగులు కలిగినటువంటి ఈ శృంగారమైనటువంటి అశ్వము బాగున్నదా?
0: చాలా బాగుంది. సంతసమాయ

0: అధిక ఎరులకు చూయించకుండా నీ వద్దనే ఉంచుకును. నేను వెళ్ళి వచ్చేదా నారాయణమో నారాయణ.
1: లోకములు తిరిగినటువంటి మీరు అయినా నా వద్ద ఉన్నదని మీరు కూడా ఎవరికి చెప్పకూడదు.
0: నారాయణ, ఈ నారదుడు అబద్ధం ఆడేవాడు కాదు, నిజము చెప్పేవాడు కాదు. ఇక వెళ్ళి వస్తాను. నారాయణ, ఇంక వార్త ఎవరికి చెప్పాలి?

0: కోటి బ్రహ్మాండ నాయక కృష్ణ పరందామ వందనములు స్వామి వందనములు.
1: చెల్లగావర్ దిల్లమునారదా అతి త్వరితముగా వచ్చావు, కారణమేమి?
0: నా మనంబున ఒక బుద్ధి జనించి ఉన్నది.
1: ఏమి ఆ కోరిక?
0: దాంగ్నేయపురి పట్టణము పరిపాలించు దాంగ్నేయ మహారాజు వద్ద ఒక చక్కటి అశ్వంబు కలదు.
1: అలాగే
0: అశ్వములు తెప్పించు.
1: ఓ నారదా, నారా.

0: అట్టి హయమును చూడాలన్నా ఈ రెండు నేత్రములు చాలవు.
1: సరే, నీవు ఎప్పుడైతే అంత అద్భుతముగా ఉందని పలుకుచున్నావో అట్టి హయమును నేను తప్పనిసరిగా తెప్పిస్తాను నీకు. ఇదిగో ద్వారకా, ఆ యొక్క డాంగయాపురి పటువు పరిపాలించుడు డాంగయ్యకు ఉత్తరము రాస్తున్నా.
2: ఎవరయ్యా మీరు? ఎవరు?
3: నేను ప్రధాని.
2: ఎక్కడి నుండి వచ్చి తిరి? ద్వారకా నగరం నుండి వచ్చి తిరా?
3: ఏమి అశ్వం ఉన్నదాట, శ్రీకృష్ణుడు పంపమని చెప్పాడు, లేఖ రాశాడు.
2: అలానా?
1: అవును స్వామి.
2: ఏమి దైవము ఎంత సంఘటన చేశాను ఇది.

0: నా వద్ద అష్టము ఉన్నదని ఆ కృష్ణునికి ఎలా తెలియవచ్చును? ఎవరు చెప్పవచ్చును? దైవము నేనేమి చేయదును? నేను పంపకపోయినా నేను మానవుడనేమి? ఆ హరికి నేను ఏమి ఎదురాడగలను? అయినా నేను పరావారికి చూపనని రంభకు అభయం ఇచ్చితిని నేనేమి చేయువాడను?
1: ఏమి, ఎన్నడుతా నీ మహారాజు చక్కగా కిలకిలా నవ్వుతూ ఉండేవాడు, ఈ దినమున చిన్నబోయి ఉన్నాడు. చిన్న

0: స్వామిని,
1: స్వామి,
0: ద్వారకాపురమున ఉండబడిన కృష్ణుడు నిన్ను పంపమని నాకు లేఖ వ్రాసి ఉండెను. అట్టి లేఖను నేను ఏమని అందును?
1: అలానా స్వామి, నీవు మరలా ఆ కృష్ణపురం దామునికి తిరుగు లేఖ వ్రాయండి.
0: అటువలనే వ్రాసిదని గాక ప్రధాని.
2: స్వామి,
0: ఇప్పుడే నీవు త్వరగా ఆ ద్వారకాపురం మేలు శ్రీకృష్ణునికి పరమ భక్తుడను నేను. అష్టము ఉన్నది నిశ్చయమే, కాని ఇది పరావారికి చూపరాట అని ఇది విన్నవించాయి.
2: చిత్తము స్వామి. ద్వారపాల, త్వరితముగా వచ్చావు, కారణమేమి?
0: అయ్యా, పంపనని చెప్పినాడు, చూపనన్నాడు.
2: నాకు ప్రతి ఉత్తరము రాచాడా?

0: మరకో, రేపు రెండో యమ మరకు, నా చేతి చక్రము చేత నీ శిరస్సు ఖండన చేయకుండా నేను కృష్ణాపరం దామునయ్యక.
1: ఓయ్ డాంగయ్య మహారాజా.
2: ఎవరిని?
1: నీవు కృష్ణునకు ఆ హయమును పంపనందులకు రేపు రెండో యమ వరకు నీ శిరస్సు తన చేతి చక్రము చేత ఖండన చేస్తానని శపథం చేశాడు శ్రీకృష్ణుడు.
2: ఆకాశవాణివి?
1: అవును.
2: అయినా ఇక నా బ్రతుకు ఇలా, నేను ఏమి చేయవాడను?
1: నీ ప్రాణము కాపాడుతున్న ఎక్కడికైనా వెళ్ళము.
2: స్వామి, ఆ ద్వారకాపురం మీద శ్రీకృష్ణుడు నన్ను చంపుతనని ప్రతిన చేసి ఉన్నాడు. నీవు ఎక్కడ ఉంటావు? ఇక నేను అడవిలో వెళ్ళుతూ నా యొక్క జీవనాధారము గడుపుకునేదనుగాక. దయ్యచో.

0: గోపికా గోవర్ధన పునరీక పురుషోత్తమ
1: నారాయణ నమో నారాయణ. ఎవరయ్యా నీవు? ఎవరెవరు
0: అయ్యా? నేను డాంగేయ మహారాజునయ్యా.
1: నీకు బాధ ఎందులోకి వచ్చాది? ఎటు వెళ్ళుచున్నావు?

0: నా వద్ద అస్త్రము ఉన్నదని ఆ శ్రీకృష్ణునికి ఎవరు చెప్పారు?
1: ఏమన్నాడు?
0: నన్ను రేపు రెండో యామము వరకు తమ చేతి చక్రము చేత చంపడానికి ప్రయత్నించాడు ఆకాశవాణి చెప్పగా అడవిలో పడి వచ్చుచున్నాను.
1: నారాయణ, దీనికి ఒక చక్కటి ఉపాయమును కలదు.
0: ఏమి?
1: దైతావనములోన పాండవులున్నారు, అక్కడికి వెళ్లి వారి పాదములు భయపడినా నీ ప్రాణభీతి పోతాది.
2: ఎవరయ్యా నీవు? ఎవరు?
0: మహనీయులు మీరి పెద్దలు అర్జున పాల్కున పార్తా కిరీటి. ఇక నన్ను రక్షించేవాడవు నీవు.
2: ఎందుకు రక్షించాలి నిన్ను?
0: అయ్యా, ఆ ద్వారకాపురం మేలో శ్రీకృష్ణుడు నా వద్ద ఒక అశ్వము ఉండెను, అతి అశ్వము పంపమని లేఖ వ్రాసినాడు. ఇది పరావారికి పంపనని నేను మరల లేఖ వ్రాసినందులకు నన్ను రేపు రెండు యామము వరకు తమ చేతి చక్రము చేత
2: తికటాస్తా. మా భావకు మాకే యుద్ధము పెట్టిస్తున్నావా? మా భావంటే ఎవరికి ఉన్నావు? మాకు ఆత్మబంధువు.

0: మహాభావతో మేము యుద్ధం చేస్తామని నిన్ను రక్షించే వారము కాదు, ఎక్కడైనా వెళ్ళి నీ ప్రాణం బతికించు.
1: అయ్యో నారద,
2: ఏంటి
1: పాండవుల సన్నిధానమునకు వెళ్ళితే పాండవులు నన్ను రక్షించలేకపోయినా, మరి ఎచ్చడనైనా మార్గము చూపుడి దేవ.
2: ఇప్పుడు ఈ యొక్క ఆలోచన కలదు. ద్వారకాపురి పట్టణము నుంచి సుభద్రాదేవి దైతావనము వెలుచున్నది. ఆ సుభద్రాదేవి వద్దకి వెళ్ళి పాదములు పైన పడి అభయము తీసుకు.

0: చలి నా పేరు సుభద్ర అంటారు, నా భర్తాళ్ళని పేరు అర్జునుడు. నేను ఇప్పుడు మా తల్లిగారి భవనం నుండి దైత్యవనంలో పాండవులు ఉన్నారు, నేను అక్కడికి వెళ్తున్నాను.
1: అమ్మా తల్లి సుభద్రాదేవి, రక్షించు తల్లి.
0: ఎవరయ్యా నీవు? అటస్థం వచ్చి నా పాదములు మొక్కుచున్నావు.
1: నాకు అభయం ఇచ్చిన తర్వాత నీకు చెప్పేదను, నన్ను రక్షించు తల్లి.
0: సరే నీవు ఎవరివైనక మా బావ ధర్మరాజు పాదముల సాక్షి, నీకు ఏం కావాలో చెప్పు.
1: ఆ ద్వారకాపురం మేలు శ్రీకృష్ణుడు నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేసినాడు, అందులకి ఈ సన్నిధానం వరకు వచ్చు.
0: ఎంత పని చేశావయ్యా డాంగయ్య, మా అన్నయ్య తోటి మాకు వైరం కల్పించావా?
1: అవును తల్లి.
0: సరే నువ్వు వెళ్ళు, నేను కాపాడుతాను.
1: అటువలనే
0: మనోహరా, మీకు ఇదే వందనములు.

0: స్వామి, మా అన్నయ్య శ్రీకృష్ణుతో మనకు వైరం కలిగాది.
1: ఏమి, ఎంతలకు వైరమును కలిగాను? నాతో విన్నవించుమి.
0: నేను డాంగ్నేయునికి అభయం ఇచ్చాను.
1: ఎంతటి వారలమే, మేమే పురుషులమే తప్పించుకున్నాము. ఆడదానం ఏమి, నీవు వారికి అభయం ఇచ్చినావా మూర్ఖమది?
0: అవును.
1: ఏమి, ఇక నేను సహించేవాణ్ణి కాను.
0: సరే, నీవు సమరమ్ముకు వెళ్ళకపోయినా నేనే వెళ్తాను మా అన్నపైకి.
1: ఎక్కడికి వెళ్తావు?
0: మా అన్నయ్య దగ్గరికి వెళ్తాను.
1: చాలు, నీ ఊరుకోమి, నేనే వెళ్ళి వారిని ప్రశ్నలాడు. కృష్ణ, మాధవ,
2: అర్జున,
1: వందనములు మీకు.
2: వందనమా? ఏమయ్యా, నాకు తెలిసినా కూడా తెలియటం నటిస్తున్నావా అర్జున?
3: నారాయణ, ఇప్పటికి కృష్ణార్జునులు సమరానికి దిగుచున్నారు. ఇప్పుడు నేను కృష్ణుని వద్దకి వెళ్ళి తన చెల్లెలు సుభద్రాదేవి వస్తున్నాదని చెప్తాను. కృష్ణ,
2: నారద,
3: మీ చెల్లెలే అయినా సుభద్రాదేవి ఆ ఢాన్యానికి అభయమిచ్చి కాపాడాది. అర్జునుడు నీపైకి యుద్ధానికి వస్తున్నాడు. మీ చెల్లెలను రాయబారిగా తోలుతున్నాడు.
2: కౌరవులు పాండవులు ఏకమయ్యి నా పైకి యుద్ధానికి వస్తున్నారా? ఎంతమంది వచ్చినా కానీ నేను చూస్తాను.
1: మాధవ, గోవింద, మీకిదే ప్రణామములు ఆచరించువాడను.
2: అర్జున, వెళ్ళమయ్యా, వెళ్ళు.

0: कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेली लॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
4: కార్యక్రమంలో ఇప్పుడు చంద్రలేఖ చిత్రం కోసం రాజేష్, సుజాత ఆలపిస్తున్న గీతాన్ని విందాం. సిరివెన్నెల రచన, సందీప్ చోత సంగీత సారథ్యం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు కులశేఖర్ రచనకు హరీష్ చేరా సంగీతం అందించగా హరిణి ఆలపించిన గీతం విందాం, చిత్రం ఘర్షణ.

కార్యక్రమంలో ఇప్పుడు మహానటి చిత్రం కోసం చారులతా మణి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. మిక్కీ జేమియర్ సంగీత సారథ్యం, శ్రీవెన్నెల రచన.

0: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
2: అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని పండు ముదసల వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లో పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు గనక బయటికి వెళ్ళలేరు ఇటు లోపల ఉండలేరు అంత గనక వచ్చినట్లయితే, మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే ఫస్ట్ చిన్నపిల్లలైనా సరే ఒళ్ళు ఎచ్చగుందా లేదా చూడండి. ముఖ్యంగా 2 ఇంటి నుంచి మొదలైద్ది మెల్లగా బాగా తడిగుడ్డ కాటన్ గుడ్డ పిండి పిల్లల మీద వేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా వేయండి. తర్వాత రేకులు ఇంట్లు కనుక అయినట్లయితే పైన జమ్ము కానీ గడ్డి కానీ కప్పండి, లేదా సున్నం ఉంటే వైట్ సిమెంట్ ఏదన్నా, ఆ సున్నం తెల్ల సున్నం ఉంటే తెల్ల సున్నాన్ని కొట్టండి. ఎండాకాలం మొదలవగానే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి గది కానీ మీరున్నటువంటి ఇల్లు మొత్తం పైన స్లాబ్ మీద తెల్ల సున్నం వేయండి. దాదాపు 50% సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోద్ది.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని 2 గంటలు సమయం కేటాయించి సమీక్షించి వేగంగా అనుమతులిస్తే దేశ జీడిపికి 10% తెలంగాణ తిరిగిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు నుంచి విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, విలీనం ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్రినిడోడ్ అండ్ టొబాగో పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి కమలా పెరసాద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యాటకం, ఆరోగ్యం, ఆయుర్వేదం వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 8 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. నిన్న ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు. గవర్నర్ ఆహ్వానం మేరకు రేపు హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 12 బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు పార్టీ సీనియర్లతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి, శాసనసభా పక్షాల ఉపనాయకులు పాల్గొనున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ రానున్న రోజుల్లో ఇవి సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నారు అలనాటి అందాల నటీమణులు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు మండే స్పెషల్. అందం అభినయంతో తెర మీద మాయ చేసిన నటి, 70వ దశకంలో అగ్రనటిగా ఓ వెలుగు వెలిగిన తెలుగు చలనచిత్ర హిట్ ఫైర్, గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులకు మత్తెక్కించిన చిలిపి కళ్ళ సోయగం, కృష్ణ శోభన్ బాబులతో హిట్ జోడిగా ఆడిపాడిన స్వప్న సుందరి, నేనీధరిణి నువ్వాధరిణి కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ తెర మీద ప్రేమ సుమాలను పోయించిన నటి, ఆమె అలనాటి అందాల నటీమణి మంజుల. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆమె జీవిత విశేషాలతో పాటు ఆమె నటించిన చిత్రాల నుంచి ఆనిముత్యాల్లాంటి పాటలు విని ఎంజాయ్ చేద్దాం.

సమయం 11:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని ప్రభాస్ పటాన్లో సోమనాథ్ అమృత్ పర్వ్ దేవాలయ పునర్నిర్మాణ 75వ వార్షికోత్సవంపై ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

విష్ణురా విష్ణురా విష్ణు శ్రీమద భగవతో మహాపురుషస్య విష్ణు రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు.

విష్ణురా విష్ణురా విష్ణు శ్రీమద భగవతో మహాపురుషస్య విష్ణు రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక ధూమ్రకేతుర్గణాధ్యక్షో భాలచంద్రో గజానన సర్వార్థ సాధికే.

చక్రవర్తి స్వరకల్పనలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రపడిన పాటది. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. చిత్రం లారీ డ్రైవర్. షో టైం కార్యక్రమం వింటున్నాం. ఈరోజు గౌరవనీయులు ప్రధానమంత్రి గారి రిలే ప్రోగ్రాం వల్ల మధ్యాహ్నం 12:30 ప్రసారం కావలసిన వార్తలు ఈ మధ్యాహ్నం 3:00

ప్రసారమవుతాయి. అలాగే 1:10 ప్రసారం కావలసిన ప్రాంతీయ వార్తలు మధ్యాహ్నం 3:10 ప్రసారమవుతాయి. శ్రోతలు ఈ మార్పును గమనించగలరు. మనం వింటున్నాం షో టైం.

ఇది మీ అభిమాను ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిసే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.

శ్రోతలంతా ప్రశ్నల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రశ్న వచ్చేస్తుంది, ఎలైస్ అడ్వెంచర్ ఇన్ వండర్లాండ్ పుస్తకాన్ని రాసింది ఎవరు? ప్రశ్న మరొకసారి, ఎలైస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్ పుస్తకాన్ని రాసింది ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు లభించి ఆసక్తి వెళ్ళిపోదాం. మంచి మంచి పాటలు, మంచి మంచి ప్రశ్నలు వింటూ

ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట అది. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చిత్రం ఆహ్వానం. షో టైం కార్యక్రమంలో మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. మరి మనం అడిగినటువంటి ప్రశ్న, అలైస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్ పుస్తకాన్ని రాసింది ఎవరు అనే ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం చాలామంది పంపించారు. సరైన సమాధానం పంపించిన వాళ్ళు హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి, అలాగే నిజాంపేట గణేష్ వేదవతి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ సుగుణ రామప్రసాద్ రామ్ చరణ్, దమోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు శిరువాణి, నెహాన్ రవి, రాధిక త్రికోక్, నవీన్ సౌమ్య, శ్రీరామదాస కృపాచారి, అనిత సాయి, వర్షిత్ సాయి, రిత్విక్, వీరు నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి ఆన్సర్ చేశారు. అలాగే మరొక శ్రోత బూదన్ పోచంపల్లి నుంచి ఎలగందల మార్కండేయ లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, అలాగే పెడ నుంచి అప్పలరాజు, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. చోడవరపు నాగేశ్వర రమదేవి, లక్ష్మీ శశాంక, గాయత్రి విశ్రుత, మహాద్యుతి, సాయి మన్విత, తర్వాత బ్రహ్మయ్య కర్నూలు నుంచి కూడా రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా దస్తగిరి సందీప్ రుదుటూరు కడప జిల్లా నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ అభినయ సాయి కిరణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుంచి, ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు మాత్రమే ఇన్ టైంలో సరైన సమాధానం పంపించారు. వీరందరికీ కూడా అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం వివేద్ భారతి 102.8 MHz. మరి సరైన సమాధానం ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. ఎస్, అలైస్ అడ్వెంచర్ ఇన్ వండర్లాండ్ పుస్తకాన్ని రాసింది లూయిస్ కెరోల్ రాశారనమాట. సో ఇది సరైన సమాధానం. మరి మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ప్రశ్న అనే దానికంటే ముందు ఒక చిన్న సెకండ్ చరణం వినిపిస్తాను. ఈ చరణం ఏ సినిమాలోనిది అది సమాధానం చేయండి. ఆ చరణం వచ్చేస్తుంది, వినండి.

విన్నారు కదా ఈ చరణం, రెండవ చరణం అనమాట. ఈ పాట ఏ సినిమాలోనిది మీకు కనుక తెలిస్తే వెంటనే 0402324080 నెంబర్కు వాట్సాప్ చేయండి.

షో టైం కార్యక్రమంలో మీరు విన్న పాట అల్లరి ప్రేమికుడు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది. గీత రచన వేటేరు సుందరమూర్తి, సంగీతం ఎంఎం కీరవాణి. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న ఒక చిన్న ఒక మంచి పాటలోని రెండవ చరణాన్ని వినిపించాం. అది ఏ సినిమాలోనిది అని ప్రశ్న వేశాం. మరి దీనికి సరైన సమాధానం చాలా తక్కువ మంది పంపారు. అయితే ఇలాగా అడిగితే బాగుంటుంది అని అనిపిస్తుందన్నమాట. సో కొంతమంది శ్రద్ధ పెట్టి విన్నారు, కొంతమంది సరైన ఆన్సర్ చేశారు, కొంతమంది ఆన్సర్ వెతకడం కోసం తికమక అవుతున్నారు. సో ఎనీహో మొత్తం మీద అందరూ ప్రయత్నం చేస్తున్నారు చాలా ఎనర్జెటిక్గా. మరి సరైన సమాధానం పంపిన వారు మాత్రం ఒకే ఒక్కరు, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి సరైన సమాధానం పంపించారు. మిగతా వాళ్ళు కూడా చాలామంది పంపించారు. కొంతమంది హీరో కృష్ణ అని సరైన కొంచెం ఆన్సర్ ఇచ్చారు. చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ. సో సరైన సమాధానం ఏంటి అంటే మనం వినిపించినటువంటి రెండవ చరణం పాట గంగ మంగ సినిమా నుంచి ఒక్కరు మాత్రమే సరైన సమాధానం చేశారు. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, సరిగ్గా వినండి. ఆహుతి సినిమాలో తొలి పరిచయమైన నటుని పేరేంటి? ఆహుతి సినిమాలో తొలి పరిచయమైన నటుల పేరేంటి? ఆయన పేరు తెలిసే మీరు కనుక మరి ఆ సినిమాలోని ఆ క్యారెక్టర్కి కొత్తగా పరిచయం అయ్యారనమాట. ఆ సినిమా నుంచి ఆ నటుని పేరు చెప్పండి. సమాధానం చేయాల్సిన ఫోన్ నెంబర్స్ 0402324085 నెంబర్కు.

అల్లరి అల్లుడు షో టైం కార్యక్రమం వింటున్నాం మనం. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, ఆహుతి సినిమాలో తొలి పరిచయమైన నటుల పేరు ఏంటి అని ప్రశ్న వేశాం. సరైన సమాధానం చాలామంది పంపారు, కానీ కరెక్ట్గా అంటే సగం సగం సమాధానం పంపారు, అది అందరికీ తెలిసిందే. కానీ కరెక్ట్గా ఎవరు చేశారు వారి పేరు చదివే ప్రయత్నం చేస్తాం. పాట అయిపోయే లోపు పంపిన వాళ్ళు మాత్రం చదువుతున్నాం. బుధన్ పోచంపల్లి నుంచి ఎలగంతల మార్కండేయ లక్ష్మి, తర్వాత వీరు బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుంచి చాలామంది సగం ఆన్సర్ ఇచ్చారు, సగం సరైన సమాధానం పంపారు. పూర్తిగా పంపినది మాత్రమే చదువుతున్నాం మనం, సరిగ్గా ఉన్న ఆన్సర్ మాత్రమే. కళ్ళ శ్రీనివాసరావు కోదాడ అడుస్మిళ్ళి జన వీరు నుంచి ఆన్సర్ చేశారు. నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, చాలామంది పార్టిసిపేట్ చేశారు, బట్ సరైన సమాధానం సగం మాత్రమే ఇచ్చారనమాట. పూర్తి పేరు ఎవరైతే పంపారో వారి పేరు మాత్రమే చదివే ప్రయత్నం చేస్తున్నాం. గజ్వేల్ నుంచి సరళ వెంకటేశం సుగుణ రామప్రసాద్ వారి కుటుంబ సభ్యులు, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, ఇంకా చూస్తున్నాం భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మనకుర్తి నుంచి, భూపతి రవీందర్రెడ్డి వారు ఎక్కడి నుంచో ఆన్సర్ చేయలేదు. తర్వాత చింత శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి, తర్వాత భాను మియాపూర్ నుండి, వీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ వీరు, అలాగే పద్మజ నాగకుమార్ ఫ్రమ్ మలాపూర్ హైదరాబాద్ నుంచి కూడా సరైన సమాధానం ఇచ్చారు. ఎస్ఎన్ మూర్తి రాణి సూరారం కాలనీ నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. అందరికీ తెలిసిందే, టైటిల్లోనే ఉంటుంది, ఆయన పేరు ఇంటి పేరుగా మారిపోయిందన్నమాట. కానీ పూర్తి పేరు మనం చెప్పమన్నాము. ఆహుతి సినిమాలో తొలి పరిచయమైన నటుని పేరు శంభు ప్రసాద్, అలాగే జనార్దన్ ప్రసాద్, అంటే సినిమాలో ఒక పేరు, ఆయన ఒరిజినల్ పేరు ఒకటి అన్నమాట. ఆ సినిమాతోనే ఆయన పేరు ఆహుతి ప్రసాద్గా అందరికీ పరిచయం, సుపరిచితులు వారు. కానీ ప్రసాద్ ప్రసాద్ అని పంపించారు, ఆ పూర్తి పేరు మాత్రం శంభు ప్రసాద్, అలాగే జనార్దన్ ప్రసాద్ అనే రెండు పేర్లు ఉన్నాయి. అది సరైన సమాధానం. ఆ సరైన సమాధానం పంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అభినందన తెలుపుతున్నాం. ప్రసాద్ అని చాలామంది సరైన సమాధానం పంపించారు, వారికి కూడా అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి. చంటి సినిమాలో వంట మనిషిగా నటించిన నటులు ఎవరు? చంటి సినిమాలో వంట మనిషిగా నటించిన నటులు ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.

మీరు విన్న పాట శుభాకాంక్షలు మూవీ నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, చంటి సినిమాలో వంటవారుగా నటించిన యాక్టర్ ఎవరు అనే ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం పంపించారు. ఏఐ మీద ఆధారపడకుండా సొంత నాలెడ్జ్తో పంపినటువంటి సమాధానం. ఇందాక కూడా రెండు ప్రశ్నలు అలాగే వేశాను. సొంత నాలెడ్జ్తో ఒకరిద్దరు మాత్రమే సమాధానం చేశారు. ఏఐ మీద ఆధారపడినటువంటి ప్రశ్న అది. సో ఇది కూడా అలాంటి కోవకే చెందినటువంటిది. సరైన సమాధానం పంపేవారు చాలామంది శ్రోతలు. సిహెచ్ చోడవరపు లక్ష్మి, శశాంక, గాయత్రి, విశృత, మహాద్యుతి, సమన్విత, మహాద్యుతి, గీతనగర్, హైదరాబాద్ నుంచి సరైన సమాధానం పంపించారు. పాలెపల్లి శ్రీనివాస్, సిరిసిల్ల నుండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి. తర్వాత దుర్గా, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రమ్, వారి కుటుంబ సభ్యులు వీరు. తర్వాత పాలెంపోలే ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్. మూర్తి ఫ్రమ్ విల్సన్ గార్డెన్, బెంగళూరు నుంచి సరైన సమాధానం పంపించారు. వీరు నిర్మల్ జిల్లా ఎడ్బిడ్ నుండి మీరా సాయిలు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, గనగలూరు నుంచి. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, ఎలగందుల మార్కండే లక్ష్మి, మనోరమ వీరు, ఓకే, గణేష్, వేదవతి, హైదరాబాద్ నుండి. తర్వాత వేద, మనోజ్ఞ, బోయిగూడ, సికింద్రాబాద్ నుండి సరైన సమాధానం ఇచ్చారు. తర్వాత రామరాజునగర్, కమల్ సాయి సరైన సమాధానం పంపించారు. సుజాత ఆర్, గణేష్, రాజాజీ నగర్ బెంగళూరు నుంచి. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్, ఆడేపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి ఆదిలాబాద్ జిల్లా నుండి, సురేష్ నేరడమెట్ నుంచి. తర్వాత

బల్కంపేట్ రాము లక్ష్మి, దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, బాను మియాపూర్ నుండి, ఎస్ఎన్ మూర్తి రాణి సూరారం హైదరాబాద్ నుండి, సీత సత్యవూలు ఏఎస్ రావు నగర్ నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, తర్వాత కేవీ రావు పీపీ రావు ఖైరతాబాద్ నుండి, వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం బ్రహ్మానందం. సో వీరందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. షోటమి కార్యక్రమంలో చివరి పాట వచ్చేస్తుంది. ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం చేయడానికి, సమాధానం చదవడానికి సమయం ఉండదు కాబట్టి ఇది ఇవాళ షోటమి కార్యక్రమం. షోటమి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అభిమాన శ్రోతలందరికీ ధన్యవాదాలు.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట చూడాలని ఉంది సినిమా కోసం కవిత కృష్ణమూర్తి శంకర్ మాధవన్ పాడింది. ఇది ఇవాళ షోటమి కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 2 గంటలు. మిడ్ డే న్యూస్ ఇప్పుడు

రూమ్మేట్స్ సినిమా కోసం మల్లికార్జున సునీత పాడిన పాట విన్నారు. సాహిత్యం సాయి శ్రీహర్ష, సంగీతం మణిశర్మ. మనం వింటున్నాం శక్తిశీలి, భారతీయ సాంప్రదాయ నృత్య కళాకారిణి, భరతనాట్య గురువు, కథాకేళి కేళి విలాసిని, మహిళా ఆదర్శమూర్తి మన మృణాళిని సారాభాయ్. ఈరోజు ఆమె జయంతి. ఈ సందర్భంగా ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో ఆమె జీవిత విశేషాలు తెలుసుకుందాము.

స్వయంవరం సినిమా కోసం ఉదిత్ నారాయణ స్వర్ణలతో పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమంలో. ఈరోజు శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాళిని సారాభాయి జయంతి సందర్భంగా ఆవిడ జీవిత విశేషాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న మృణాళిని గారు పుట్టింది కేరళలోనైనా బాల్యం తర్వాత విద్యాభ్యాసం మొత్తం కూడా స్విట్జర్లాండ్లోనే గడిపారనమాట. విదేశాల్లో పెరిగిన మృణాళి గారికి మరి ఈ సాంప్రదాయ నాట్యంపై మక్కువ ఎలా పెరిగింది అనేది ఒక విచిత్రమైన విషయం అనమాట. ఏదైనా కూడా బీజం పడేది బాల్యం పాఠశాల స్థాయిలోనే. సరిగ్గా మృణాళి గారికి కూడా ఆమె చదువుకున్న డాల్ క్రేజ్ స్కూల్లోనే మరి నాట్యానికి సంబంధించినటువంటి ఆ భంగిమలకు సంబంధించినటువంటి దృశ్యాలు ఆమె మైండ్లో పునాది వేసుకునే అనమాట. సో ఆ విధంగా ఆమె శాస్త్రీయ నృత్యంపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత దానిపైనే బాగా చదువుకోవటం తర్వాత శిక్షణ తీసుకోవటం కూడా చేశారనమాట. ఆమె శిక్షణ తీసుకుని తర్వాత తను ప్రదర్శనలు ఇస్తూ అంతవరకే సరిపెట్టుకున్నారా, ఇంకేమైనా చేశారా అంటే భావితరాల వారికి ఈ శాస్త్రీయ నృత్యంపై మంచి అవగాహన శిక్షణతో పాటు శిష్యులను తయారు చేయాలి, ఆ నృత్యాన్ని బ్రతికించాలి, దేశ విదేశాలకు సైతం ఎప్పటికీ అలా ఆ నాట్యము చేస్తూనే ఉండాలి, అలా నృత్య భంగిమలు ఎక్కడ చూసినా కళ్ళ ముందు కదలాడుతూనే ఉండాలి అనే సంకల్పంతో సంస్థను కూడా స్థాపించారనమాట. ఇదే అంశం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ్ భారతి 102.8.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. శక్తిశీలి కార్యక్రమంలో శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాల్ని సారాభాయ్ జయంతి సందర్భంగా ఆవిడ జీవిత విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వింటూ ఉండండి.

ప్రేమకు స్వాగతం సినిమా కోసం కేకే ఉష పాడిన పాట విన్నారు. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. శక్తిశీలి కార్యక్రమంలో శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాల్ని సారాభాయి గారి జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు మనం వింటున్నాం. 1918 సంవత్సరంలో పుట్టిన మృణాల్ని గారు నాటి పరిస్థితులను ఎలా ఓవర్కమ్ చేశారనేది చాలా పెద్ద సమస్య. పైగా మహిళ ఎంచుకున్న రంగం శాస్త్రీయ నృత్యం, ఎంతో ఓపిక, శిక్షణ ఇవన్నీ ఉండాలి. పైగా ఆ టాలెంట్ కూడా ఉండాలి, విశాలమైన దృక్పథం కూడా ఉండాలి. నృత్య రీతుల్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న నృత్యం ద్వారా సభికులు మెప్పించాలి, ప్రదర్శనలతో ఆహో బల అనిపించాలి. ఇవన్నీ సవాళ్ళే అయినా కూడా పెద్ద పెద్ద కాలేజీలు థియేటర్ ఆర్ట్స్లో చదువుకొని తర్వాత అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్లో చేరి శిక్షణ మెలకువలు ఇవన్నీ నేర్చుకొని తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు మన మృణాల్ని సారాభాయి గారు.

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ప్రియమైన నీకు సినిమా కోసం చిత్రపాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం శివశంకర్. మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమం.

0: సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి సాంప్రదాయ శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాలిని సారాభాయ్ గారి జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏదో డ్యాన్స్ చేసి కొన్ని భంగిమలతో మెప్పించి శభాష్ అనిపించుకోవాలి అని ఎప్పుడూ చూడలేదు మృణాలి గారు. ఇంకా లోతైన శిక్షణ తీసుకోవాలని సంకల్పం పూనారు. భరతనాట్యం కథాకళిలో కూడా గురువుల వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుని ప్రదర్శనలు ఇచ్చి అసాధారణ ప్రతిభను చాటారు. దాదాపు 300 నాటకాలకు పైగానే మరి ఆమెకు దర్శకత్వం చేశారంటే ఎంత సాహసం చేసి ఉండాలో చెప్పండి. అందుకే ఆమె చరిత్రగా నిలిచారు. ఆమె గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి

0: ఇంటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం.

0: సహకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
2: శక్తిశీలి కార్యక్రమంలో సాంప్రదాయ శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాళిని సారాభాయి గారి జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు, ఆమె పడినటువంటి చేసిన కృషి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కళాకారులను తయారు చేసి సాంప్రదాయ నృత్యంలో యువత రాణించాలనే సంకల్పంతో ఆమె దర్పణ అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థను స్థాపించి ఎందరికో ఔత్సాహికులకు శిక్షణను ఇచ్చారు మృణాళి గారు. మరి దాదాపు 18,000 మంది శిష్యులను తయారు చేశారంటే కళ పట్ల, తన వృత్తి పట్ల, తన నమ్మకం పట్ల, తనకున్నటువంటి ఆత్మవిశ్వాసం పట్ల ఎంత అదిగా ఉందో మనం ఇక్కడ గమనించాలి. అంటే దేశానికి ఏం చేయాలి, ఎలా సేవ చేయాలి, ఎలా కళాకారులను, సాంప్రదాయ కళలను ఎలా సంరక్షించుకోవాలి, శిష్యులను ఎలా తయారు చేయాలి, వారికి ఏ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి అనేది చేసి నిరూపించారు. ప్రభుత్వం దృష్టిలో పడ్డారు, తర్వాత ప్రభుత్వాన్ని కూడా కదిలించారు ఆమె నృత్యంతో. అంత గొప్ప కళాకారిణి మృణాళిని సారాభాయి గారు.

సఖీ సినిమా నుంచి శ్రీనివాస్ సాధన సర్గం పాడిన వేటూరి గీతం అది. సంగీతం ఏఆర్ రెహమాన్. మనము శక్తిశీలి కార్యక్రమంలో శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాలిని సారాభాయి జయంతి సందర్భంగా మాట్లాడుకుంటున్నాం. మరి శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాలి గారు క్లాసికల్ డ్యాన్స్లు చేసిన విశేష సేవ కృషికి గాను 1992లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. ఆ అవార్డుతోనే కాకుండా లెక్కకు మించి అవార్డ్స్ రివార్డ్స్ సంపాదించారు. దేశ విదేశాల్లో లెక్కకు మించి ప్రదర్శనలు ఇచ్చారు. మరి కళ పట్ల, కళ కోసమే జీవితాన్ని అంకితం చేసి ఎంతోమంది విద్యార్థులను తయారు చేశారు గొప్ప కళాకారిణి. వారికి ఈ సందర్భంగా వివిధ భారతి నివాళులు అర్పిస్తోంది. ఇది ఇవాల్టి శక్తిశీలి కార్యక్రమం ఉమెన్ సక్సెస్ జర్నీ. శ్యామ్ సింగర్ సినిమా నుంచి చివరిగా ఈ పాట.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సోమనాథ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. సోమనాథ్ అమృత్ పర్వ్ సందర్భంగా మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ మహాదేవ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక మహాపూజ నిర్వహించారు. సోమనాథ్ ఆలయ శిఖరంపై కుంభాభిషేక క్రతువు పూర్తి చేశారు. 11 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ఆలయ శిఖరానికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ సోమనాథ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని, దేశం శాశ్వత ఆత్మకు పవిత్ర చిహ్నమని కొనియాడారు. ఎన్నిసార్లు దాడులు ఎదురైనప్పటికీ సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ ఉద్భవించిందని, ఇది భారతదేశ అజేయమైన శక్తిని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం దేశ సాంస్కృతిక పునరుజ్జీవానికి పునాది అని ఆయన ఉద్ఘాటించారు.
1: यहां देख रहा हूं विनाश में सृजन के संकल्प को जिसे सोमनाथ ने चरितार्थ किया है. मैं यहां देख रहा हूं असत्य पर सत्य की विजय को जिसे प्रभाष पाटन ने बार बार जिया है. मैं यहां देख रहा हूं हजारों वर्षों की आध्यात्मिक चेतना को जिसने मानव मात्र के कल्याण की सीख समूचे विश्व को दी है. मैं यहां देख रहा हूं भारत के उस अविनाशी स्वरूप को जिसे सदियों के कुत्सित प्रयास भी न मिटा सके न हरा सके.
0: అంతకుముందు భారత వైమానిక దళం నిర్వహించిన ఎయిర్ షోలో సూర్యకిరణ్ ఏరోబోటిక్స్ టీమ్ సోమనాథ గగనతలంలో విన్యాసాలు ప్రదర్శించింది. హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పుష్పాలు కురిపించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా

0: నిర్వహిస్తున్న సోమనాథ స్వాభిమాన్ ఉత్సవ్ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవం భారతదేశ నిరంతర శక్తికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సోమనాథ ఆలయాన్ని భారతదేశ ఆధ్యాత్మిక చైతన్యానికి విశ్వాసానికి శక్తివంతమైన చిహ్నంగా ఆయన అభివర్ణించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిన్న హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని దేశ ప్రజలకు 7 విజ్ఞప్తులు చేశారు. ప్రజా రవాణా వాడటం, కార్పూలింగ్ ద్వారా దిగుమతి చేసుకునే ఇంధన వినియోగాన్ని తగ్గించి తద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలు కాపాడాలని ఆయన ప్రజలను కోరారు. ఒక ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు నివారించి ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలను కోరారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడాన్ని పునఃపరిశీలించడం, ఒక సంవత్సరం పాటు మితిమీరిన బంగారం కొనుగోళ్లను పరిమితం చేయడం వంటి మార్గాల ద్వారా విదేశీ ఖర్చులను తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రం హోం విధానాలను మళ్లీ ప్రారంభించాలని మోదీ పిలుపునిచ్చారు. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు, విదేశాల నుండి దిగుమతి చేసుకునే రసాయనిక ఎరువులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి స్వయం సమృద్ది, సేంద్రీయ వ్యవసాయం అత్యవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: ఏక్ జమానా థా జబ్ సంకట్ ఆతా థా తో లోగ్ దేశ్ హిత్ మే సోనా దాన్ దే దేతే థే. ఆజ్ దాన్ కీ జరూరత్ నహీ హై లేకిన్ దేశ్ హిత్ మే హమ్కో యే తయ్ కర్నా పడేగా కి సాల్ భర్ తక్ ఘర్ మే కోయి భీ ఫంక్షన్ హో, కోయి భీ కార్యక్రమ హో, హమ్ సోనే కే గహనే నహీ ఖరీదేంగే, సోనా నహీ ఖరీదేంగే. విదేశీ ముద్రా బచానే కే లియే హమారీ దేశ్ భక్తి హమే చునౌతీ దే రహీ హై ఔర్ హమే ఇస్ చునౌతీ కో స్వీకార్ కర్తే హుయే విదేశీ ముద్రా కో బచానా హోగా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. 1998లో సరిగ్గా ఇదే రోజున భారత్ తన అద్భుతమైన శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని ఉపరాష్ట్రపతి అన్నారు. మన ప్రజల ప్రతిభ, అంకిత భావంతో విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో దేశం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలు విజయవంతం కావడానికి కారకులైన శాస్త్రవేత్తల కృషిని, అంకిత భావాన్ని భారత్ గర్వంగా స్మరించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోఖ్రాన్ నుండి అంతరిక్ష రంగం, డిజిటల్ ఆవిష్కరణలు, రక్షణ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతల్లో సాధించిన పురోగతి వరకు భారతదేశ ప్రయాణం జ్ఞానం, స్వయం సమృద్ది శక్తిని ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాల ద్వారా వినూత్న నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ ప్రభుత్వం భారతదేశ వృద్ధిని ముందుకు నడిపిస్తోందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి, విజ్ఞానం, సమాజం, పరిశ్రమల మధ్య ఉన్న సమన్వయం పట్ల దేశానికున్న నిబద్ధతను చాటి చెబుతుందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వ శర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యుల చేత గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా కొనసాగుతుందని ఎస్బీఐ పరిశోధనా నివేదిక పేర్కొంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత

0: ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో వాస్తవ జీడిపి వృద్ధి దాదాపు 7.2% ఉండవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాలోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సోమనాథ ఆలయం అచంచలమైన విశ్వాసానికి, దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. బీజేపీతోనే వికసిత తెలంగాణ సాధ్యమవుతుందని, రాష్ట్రాన్ని కొత్త ఆలోచనలు విజన్ సంకల్పంతో నడిపిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని, అందులో జాతీయ రహదారుల కోసమే 185,000 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇక్కడ బీజేపీకి చోటు లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఎల్వీ స్టేడియంలో పాఠశాల విద్యాశాఖ నిర్వహించే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యావారోత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ధాన్యం కొనుగోళ్లలో రైతుల నిబంధనలకు గురి చేస్తున్న కొరీలు నిబంధనలను వెంటనే తొలగించి ఎలాంటి ఆటంకాలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొరీలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేతలు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. జనగణన ప్రక్రియలో భాగమైన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈరోజు నిర్మల్ గ్రామీణ మండలం తల్వేద గ్రామంలో జనగణనకు సంబంధించి చేపట్టిన హౌస్ లిస్టింగ్ ప్రక్రియ తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హౌస్ లిస్టింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. జనగణన ప్రక్రియలో ఇళ్ల గణన అనేది అత్యంత కీలకమని అన్నారు. నిర్ణీత గడువులోగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని వివరించారు. నిబంధనల ప్రకారం జనగణనకు సంబంధించి ఇంటి నెంబర్లను కేటాయించాలని చెప్పారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి జీపీఓలు జనగణన అధికారుల వెంబడి ఉండాలని పేర్కొన్నారు. ఎస్పీడీసీఎల్ వినియోగదారులకు వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ వేణుమాధవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వాట్సాప్ చాట్ బాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు ప్రారంభించినట్లు వివరించారు. తెలుగు ఇంగ్లీష్ భాషలో సమాధానాలు తెలుసుకోవచ్చన్నారు. విద్యుత్ బిల్లు, ఫిర్యాదులు, విద్యుత్ అంతరాయ సమాచారం వంటివి తెలుసుకోవచ్చని చెప్పారు. 8712481489 మొబైల్ నెంబర్ ద్వారా వాట్సాప్లోకి వెళ్ళి కావాల్సిన సేవలను సులభంగా పొందవచ్చన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అబద్ధపు వాగ్దానాలు, కుటుంబ రాజకీయాలతో ప్రజల్లో అసహనం పెరిగిందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇక వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నిన్న సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ

0: సభలో ప్రధానమంత్రి మాట్లాడారు. బీజేపీతోనే వికసిత తెలంగాణ సాధ్యమవుతుందని, రాష్ట్రాన్ని కొత్త ఆలోచనలు, విజన్, సంకల్పంతో నడిపిస్తామన్నారు. బెంగాల్ విజయం అనంతరం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ వస్తుందని తెలంగాణ వ్యాప్తంగా చెబుతున్నారని పేర్కొన్నారు. దేశం కోసం మరణించడమే దేశభక్తి కాదని, దేశం కోసం జీవించడం, కర్తవ్యం నిర్వహించడం కూడా దేశభక్తి అవుతుందని మోదీ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయని, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోలు ఆపాలని కోరారు. అలాగే విదేశీ పర్యటనలో డెస్టినేషన్ మ్యారేజ్ వంటి ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. ఆ నిధులను దేశీయ మార్కెట్లోనే వినియోగించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని, రాష్ట్రంలో జాతీయ రహదారులకు 185,000 కోట్ల రూపాయలు కేటాయించిందని అన్నారు. దేశవ్యాప్తంగా 7 బుల్లెట్ రైళ్లు కేటాయిస్తే అందులో 155,000 కోట్ల రూపాయలతో 3 బుల్లెట్ ట్రైన్లను తెలంగాణకు కేటాయించారని గర్వంగా చెబుతున్నానని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమాధానం ఇచ్చారు. నిజామాబాద్లో మాట్లాడిన మహేష్ గౌడ్, అభివృద్ధి పనుల గురించి చెప్పకుండా మోదీ కేవలం రాజకీయం చేయడం సరికాదన్నారు. విభజన హామీలను ప్రధానమంత్రి విస్మరించారని, రాష్ట్ర పరిస్థితులపై మోదీకి అవగాహన లేదని విమర్శించారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇక్కడ బీజేపీకి చోటు లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో పాఠశాల విద్యాశాఖ నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యావారోత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు రవీంద్రభారతి, నాంపల్లి, యాబిట్స్, బషీర్బాగ్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. ప్రయాణికులు ఈ మార్గాల్లో వెళ్లకుండా ప్రత్యామ్నాయ దారులు చూసుకోవాలని, అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్ 9010203626 సంప్రదించాలని పోలీసులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యాసంగి ధాన్యం కొనుగోలులో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 954.63 కోట్ల రూపాయలు విలువ చేసే 399,593 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. నిన్న సాయంత్రం వరకు జిల్లాలో 659,596 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 397,616 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేశారు. 644 కోట్ల రూపాయలు విలువ చేసే 269,730 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశామని కలెక్టర్ తెలియజేశారు. ధాన్యం రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవర్ల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు 3 రోజుల రిఫ్రెషర్ ట్రైనింగ్ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్లో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన తాజా సర్కిల్ ప్రకారం డ్రైవర్లు, స్కూలు, కాలేజ్ బస్ డ్రైవర్లు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయిన డ్రైవర్లు ఈ శిక్షణ తప్పనిసరిగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రతి సోమవారం, గురువారం కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుందని చెప్పారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఉమ్మడి జిల్లా సమావేశంలో మంచిర్యాల నియోజకవర్గంలో గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల పరిస్థితిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వివరించామన్నారు.
1: మొత్తం హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, 20 మంది అందరూ అన్ని చూసి మొత్తం 630 అయినా కానీ మిగతా మొదలు కాలేదు. మొదలై వివిధ దశలు ఉన్నాయి. 492 అలకెళ్ళి 360 దాదాపు కంప్లీట్ అయింది. గాయగా చేసి రంగులు వేసి అప్పని చెప్పి మేము చేతి తిరుపుకునే పద్ధతి కాదు. తెల్లారి వారి ఇంట్లో పోయి వంట చేసుకుని ఉండే పరిస్థితి ఉండాలి. ఖచ్చితంగా మే లోపల శాంక్షన్ తీసుకొని వచ్చి జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల లోపల పూర్తి కంప్లీట్ చేసి.
0: మెదక్ జిల్లా కొల్చారు మండల కేంద్రంలో ఫ్యాక్స్ వరి కొనుగోలు కేంద్రం సత్యసాయి రైస్ మిల్ను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. రైతులకు ఇబ్బంది లేకుండా జిల్లాలో సాఫీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని ప్రతిమా సింగ్ చెప్పారు.
2: నమస్కారం. ఈరోజు మనకి కుల్చారం హెడ్ క్వార్టర్లో ఉన్న ప్యాక్స్ వరి కొనుగోలు కేంద్రం విజిట్ చేయడం జరిగింది. ఈ సెంటర్కి మనకి ఏం ఇబ్బంది లేకుండా నడుస్తున్నాయి. హమాలీ కూడా ఉన్నారు. మాకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి.

0: మెషిన్ కానీ మాయిశ్చర్ మీటర్ కానీ అంత వాళ్ళు వాడుకొని రైతులకు ఇబ్బంది కాకుండా నడిపిస్తున్నారు. ఇది తర్వాత మనం మిల్ లెవెల్ కూడా రివ్యూ చేస్తాం.
1: మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ కొనుగోలు కేంద్రానికి లారీలను పంపించాలని మెదక్ బోధన్ జాతీయ రహదారిపై ధాన్యం బస్తాలు అడ్డంగా వేసి రైతులు ధర్నా నిర్వహించారు. హవేలీ ఘన్పూర్ ఎస్ఐ వారితో పాటు ఎంఆర్ఓ సింధు రేణుక సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు చెప్పడంతో రైతులు ధర్నా విరమించుకున్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్ట ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్ట ఆంజనేయాలయంలో పెద్దగా హనుమాన్ జయంతి సందర్భంగా మంత్రి వేళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరి ప్రదర్శన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నిధుల విడుదల కృషి చేస్తామని మంత్రి తెలియజేశారు. మహబూబ్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 మృతి చెందారు. నగర బైపాస్ రోడ్లోని పాలకొండ సమీపంలో స్పోర్ట్స్ బైక్ కారు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్పై ఉన్న 2 కారులోని 3 ప్రాణాలు విడిచారు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని వెంటనే 8 వరుసలుగా విస్తరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్హెచ్ఐఏ చైర్మన్ సంతోష్ కుమార్ని కోరారు. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో వివిధ అంశాలపైన చర్చించారు. బీజేపీ ధాటికి పశ్చిమ బెంగాల్లో అరాచక శక్తులు మట్టికరిచాయని, బెంగాల్ తర్వాత ఇక తమ లక్ష్యం తెలంగాణని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశంలో నక్సలిజం అంతం చేసిన ఘనత మోదీ ప్రభుత్వం అందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొనియాడారు. విశేషాలు మరొకసారి. బీజేపీతోనే వికసిత తెలంగాణ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని, జాతీయ రహదారుల కోసమే 185,000 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో నెల్బీ స్టేడియంలో పాఠశాల విద్యాశాఖ నిర్వహించే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యావారోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈ పూట చిత్రసీమలో తొలిపాటగా విందాం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. ఈ చిత్రంలో చక్రి స్వీయ సంగీతంలో ఆలపించిన కందికొండ గీతం.

కార్యక్రమంలో తరువాతి పాట ఆ ఈ చిత్రంలో రమ్యా బెహారా, శివాని, రాహుల్ నంబియార్ కలిసి పాడుతున్న బృందగీతం గీతరచన రామజోగయ్య శాస్త్రి గారు స్వరపరిచింది. మిక్కీ జే మేయర్.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం బ్రహ్మాస్త్ర. ఈ చిత్రంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన చంద్రబోస్ సాహిత్యం సంగీతం ప్రీతం

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట డీజే టిల్లు. ఈ చిత్రంలో రామ్ మిరియాల స్వీయ సంగీతంలో ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం.

దొరసాని ఈ చిత్రంలో చిన్మయి ఆలపించిన శ్రేష్ట గీతం, స్వరపరిచింది ప్రశాంత్ ఆర్ విహారీ.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట 7x G బృందావన్ కాలనీ. ఈ చిత్రంలో మధుమిత ఆలపించిన AM రత్నం మరియు శివగణేషన్ గీతం. స్వరపరిచింది శివగణేష్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరు వింటుంది ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ. కార్యక్రమంలో ఇప్పుడు విందాం గీతా గోవిందం. ఈ చిత్రంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన అనంత శ్రీరామ్ సాహిత్యం, స్వరపరిచింది గోపీ సుందర్.

శ్రోతలు ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి చిత్రసీమ కార్యక్రమాన్ని వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట బలగం. ఈ చిత్రంలో రామ్ మిరియాల ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, స్వరపరిచింది భీమ్ సిసిరోలియో.

శ్రోతలు చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట లంబసింగి. ఈ చిత్రంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, స్వరపరిచింది ఆర్ ఆర్ ధ్రువన్.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మా ఈ కార్యక్రమం చిత్రసీమ. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మనశంకర వరప్రసాద్. ఈ చిత్రంలో ఉదిత్ నారాయణ్ ఆలపించిన భాస్కర భట్ల గీతం, స్వరపరిచింది భీమ్స్ సిసిరోలియో.

0: నీకుమే నత్తయ్యేలా ఏ మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యాలా. అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: హనుమాన్ ఈ చిత్రంలో గౌరాహరి స్వీయ సంగీతంలో ఆలపించిన కాసర్ల శ్యామ్ సాహిత్యం

మెగాహెర్ట్స్ పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట మజిలీ. ఈ చిత్రంలో చిన్మయి ఆలపించిన చైతన్య ప్రసాద్ సాహిత్యం, సంగీతం గోపీ సుందర్,

ఈ పూట చిత్రసీమలో చివరగా విందాం. పుష్ప 2 ఈ చిత్రంలో శంకర్ బాబు లక్ష్మీదాస ఆలపించిన చంద్రబోస్ మరియు సీజు రాసిన గీతం, స్వరపరిచింది దేవిశ్రీ ప్రసాద్.

మీరింతవరకు చిత్రసీమ సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం.

దేశభక్తి అనేది కేవలం మాటల్లో చెప్పేది కాదు, అనుభవంలో చూపించేది. మీ దేశం మీకోసం ఏం చేయగలదో అని ఆలోచించవద్దు, మీ దేశానికి మీరు ఏం చేయగలరో అని ఆలోచించండి అన్నారు నెహ్రూజీ. ఇప్పుడొక దేశభక్తి గీతాన్ని విందాం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ట్యూన్ చేసి ఉంచండి FM బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: both plays. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఖరీఫ్లో ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. సోమనాథ్ అమృత్ పర్వ సందర్భంగా మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ మహాదేవాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక మహాపూజ నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించారు. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని, దేశం శాశ్వత ఆత్మకు పవిత్ర చిహ్నమని ఆయన కొనియాడారు.
3: యహాన్ దేఖ్ రహా హూ వినాశ్ మే సృజన్ కే సంకల్ప కో జిసే సోమనాథ్ నే చరితార్థ కియా హై. మే యహాన్ దేఖ్ రహా హూ అసత్య పర్ సత్య కీ విజయ కో జిసే ప్రభాస్ పాటన్ నే బార్ బార్ జియా హై. मैं यहाँ देख रहा हूँ हजारों वर्षों की आध्यात्मिक चेतना को जिसने मानव मात्र के कल्याण की सीख समूचे विश्व को दी है. मैं यहाँ देख रहा हूँ भारत के उस अविनाशी स्वरूप को जिसे सदियों के कुत्सित प्रयास भी न मिटा सके न हरा सके.
2: ఈ చారిత్రాత్మక ఘట్టం దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నానని, ఆయన పిలుపులో రాజకీయాలకు తావలేదని చెప్పారు. అభివృద్ధి సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లాగే విజన్ 2047 సాధనకు $3 trillion ఎకానమీని అందుకునేందుకు కేంద్రంతో కలిసి నడుస్తామన్నారు. కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ పార్టీలు సైద్ధాంతిక సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు. రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేలా సనత్ నగర్ టిమ్స్ ను తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఆదేశించారు. సనత్ నగర్ టిమ్స్ లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్ పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ట్రయల్ రన్ లో భాగంగా అందిస్తున్న వైద్య సేవల వివరాలను, ఎదురవుతున్న ఇబ్బందులు లోపాలను అధికారులు మంత్రికి వివరించారు. ట్రయల్ రన్ లో ఎదురైన సమస్యను అధిగమించి సనత్ నగర్ టిమ్స్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ కేర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ గా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. మెడికల్ సర్వీసెస్ తో పాటు శానిటేషన్, సెక్యూరిటీ వంటి నాన్ మెడికల్ సర్వీసెస్ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట ప్రభుత్వం ఈ రోజు నుండి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వారోత్సవాలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుతారు. ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, విద్యార్థుల ప్రతిభను ప్రదర్శిస్తూ సభా ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు ప్రారంభోత్సవ సభలో పాల్గొంటారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జగిత్యాల జిల్లా కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ను మంత్రి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకుని విద్యతో పాటు

0: ఇతర రంగాల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను ఆధునీకరించే దిశగా కోహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయని మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనేది ప్రజాప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాలలో విద్యా వారోత్సవాలను ఆదేశ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: పిల్లలకు విద్యా బోధనలో చక్కగా డే స్కాలర్స్ సంబంధించినటువంటి వారికి వచ్చే విధంగా ఆయా మండలం ఉన్నటువంటి వారికి బస్సు సౌకర్యాన్ని కూడా పేరెంట్స్ కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అనేటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో సుమారు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాల స్థలం కూడా నిర్మాణం జరుగుతా ఉంది.
0: ప్రధానమంత్రి పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచించింది. సరుకు రవాణా కోసం రైల్వేస్ను అవకాశం ఉన్న చోట ఈవీల వాడకాన్ని పెంచుకోవాలని పేర్కొంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేసి ఆర్థిక భారాన్ని తగ్గిద్దామని పిలుపునిచ్చింది. అయితే పెట్రోల్ డీజిల్ గ్యాస్ సరఫరాలో ప్రస్తుతం ఎలాంటి కొరత లేదని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలియజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్పై నమోదైన పాక్సో కేసులో వెంటనే విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సివి ఆనందం ప్రశ్నించారు. అప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లలో సిబ్బంది నిమగ్నమై ఉన్నారని డీజీపీ తెలియజేస్తూ కేసు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. సమగ్ర విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించడంతో డీజీపీ సివి ఆనంద్ చర్యలకు ఉపక్రమించారు. కూకట్పల్లి డీసీపీ రుతురాజ్కు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. బండి భగీరథ్పై నమోదైన కేసు వ్యవహారంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైన రామచంద్రరావు స్పందించారు. ఈ వివాదంతో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకోబోతుందని, అసలేం జరిగిందనే అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రామచంద్రరావు అన్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసి వారి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. సిరిసిల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంపర్క్ క్యాంపును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ,
2: ప్రత్యేకంగా ఈసారి సంగీతం, నాట్యం, నృత్యం ఇది అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. దీంతో పాటు మీరు పబ్లిక్ స్పీకింగ్ కూడా ఎంకరేజ్ చేయండి. బికాజ్ వెన్ వి ఆస్క్ దెం టు టాక్ నోబడీ కేమ్ ఫార్వర్డ్. సో యువర్ స్కూల్ షుడ్ బి దట్ ఎవ్రీబడీ షుడ్ రేజ్ హ్యాండ్స్ దెన్ మేము మాట్లాడతామని అలాగా కాన్ఫిడెన్స్ లెవెల్ మనము ఎంకరేజ్ చేసుకోవాలి.
0: రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతల శ్రేయస్సు కాపాడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. యాసంగి సీజన్ వరి మొక్కజొన్న కొనుగోళ్లపై నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు తమకు ఇష్టమైన అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్లో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటుగా విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత చెప్పారు. రెబ్బెన మండలం గంగాపూర్ కేజీబీవీలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడుతుంది. విశేషాలు మరొకసారి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి, దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఖరీఫ్లో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ആകാശവാണി വരങ്കൽ കേന്ദ്രം. പ്രസാര വിശേഷാലു. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శన్ వింటారు. 6:30 జానపద సంగీత కార్యక్రమాన్ని వింటారు. రాత్రి 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకోవచ్చు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమాన్ని వింటారు. ఇందులో పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో దూడల పెంపకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై మామునూరు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ప్రీతి గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం యాసంగి మొక్కజొన్న సాగులో అనుభవాలు, ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామ రైతు తేరాల ప్రభాకర్ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త పి పంకజ్ మోహన్. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమాన్ని వినవచ్చు. రాత్రి 9:00 న్యూసెట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్ లైట్ వింటారు. 9:30 శాస్త్రీయ సంగీతాన్ని వినవచ్చు. రాత్రి 10:00 ప్రసార సమాప్తి 11:00 అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు మధుర గీతాలు ప్రసారమవుతాయి.

శ్రోతలు ప్రసార విశేషాలు వింటున్నారు. ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు విందాం. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమాన్ని వింటారు. 6:40 దేశభక్తి గీతం వినవచ్చు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఉదయం 7:00 జిల్లా సమాచార లేఖ వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో దంతవ్యాధులు కారణాలు నివారణ అనే అంశంపై దంత వైద్య నిపుణులు డాక్టర్ బుక్కా తరణ్ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఉదయం 8:00 శాస్త్రీయ సంగీతాన్ని వినవచ్చు. 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 సిఐఈటి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వినవచ్చు. 9:00 చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 నుండి 10:30 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 10:30 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వినవచ్చు. 12:30 తెలుగులో వార్తలు, అదేవిధంగా 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి మా ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు.

0: సమాచార దర్శిని వింటారు.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మన్నికకి మరుపేరు, దర్జాకి దర్పానికి మరోపేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: सहायता टेलीलॉके ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
3: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
2: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
3: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
2: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
3: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
2: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
3: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
4: సమాచార దర్శన్ విన్నారు.

ആകാശവാണി വരങ്കൽ കേന്ദ്രം ജാനപദ സംഗീത കാര്യക്രമം. ఈనాటి జానపద సంగీత కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం. ఈనాటి కార్యక్రమంలో వినండి పి రాజ్కుమార్ బృందమాల పం

0: ఆలపించిన జానపద గీతాలు.
1: దచ్చన్న దారిలో ఎర్ర

పెట్టుకున్నా, నేను పోతున్నా బయలు పోతున్నా, సద్ది కట్టుకున్నా సంతాన పెట్టుకున్నా, నేను పోతున్నా బయలు పోతున్నా, సద్ది పెట్టుకున్నా సంతాన పెట్టుకున్నా, చన్నదారిలో ఎర్ర

గల వీడను ఎరగలి వాడనురా, బహుగురి గల వాడనురా, శనిగ బిట్టలకు ముగుదాడేసిన ఏక వీరుడనురా, బహుకంతిరి వాడనురా. ఏ మంచి రోజు చూసుకున్న గోసి గొంగడేసుకున్నా, ఆహా మంచి రోజు చూసుకున్న గోసి గొంగడేసుకున్నా, అమ్మలింత కాసుకున్న చెంబు నిండా పోసుకున్నా, ఆ అమ్మ

0: ఎవడబ్బకునే దొరుక హే మాట పెట్టి చూసుకున్నా సూటి పెట్టి కాసుకున్నా అదే మాట పెట్టి కాసుకున్నా సూటి పెట్టి చూసుకున్నా ఓహో అమ్మలింత కాసుకున్నా సెమ్ము నిండా పోసుకున్నా ఓహో అమ్మలింత కాసుకున్నా సెమ్ము నిండా పోసుకున్నా
1: అమ్మలింత కాసుకున్నా సెమ్ము నిండా పోసుకున్నా
0: రజుబడల రవి తేజముల దొరగా రజుబడల

0: శ్రోతలు జానపద సంగీత కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మన్నికకి మారుపేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: శ్రోతలు, ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి జానపద సంగీత కార్యక్రమంలో పి రాజ్ కుమార్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటున్నారు.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
2: శ్రోతలు జానపద సంగీత కార్యక్రమాన్ని వింటున్నారు.
3: సిద్దిపేట అంగట్ల చీరెల్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకెళ్ళినాయట, చీర చూస్తే కళ్ళు చెక్కుమంటున్నాయి పిల్లు నాసిని రంగమ్మా. సిద్దిపేట అంగట్ల చీరెల్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకెళ్ళి

కరీంనగర్ జిల్లా ముత్యంపేట, ముత్యంపేటలో మామిడి తోట, కుండగట్టున ఉండే కోత మామిడి పళ్ళు పిల్లో నాసింది.

0: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: ఉప్పరయ్యో.

0: ಮರೆಯೋ ನಿನ್ನುಗೂಡಿ.
1: మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో పి రాజ్కుమార్ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం.

0: ആകാശവാണി വരങ്കൽ കേന്ദ്രം.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. కోల్కతాలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ మొత్తం ఖాళీలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రాజభాష, కంపెనీ సెక్రటరీ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

0: 2025-26 విద్యా సంవత్సరంలో చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు ఏప్రిల్ 30, 2026 నాటికి గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ coalindia.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 11, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని మినిరత్న సంస్థ అయిన ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాన్పూర్ ప్రధాన కార్యాలయం వివిధ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 162 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో 8, ప్రొడక్షన్ అండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 2, ప్రాజెక్ట్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో 3, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో 3, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 141, మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో 5. ఈ విధంగా మొత్తం 162 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆయా విభాగాల్లో ఐటీ కన్సల్టెంట్, లీడ్ ఏఐ ఎక్స్పర్ట్, యుఐ డెవలపర్, యంగ్ ప్రొఫెషనల్, ఐటీ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, సివిల్ ఇంజనీర్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్టోర్ అసిస్టెంట్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి ఉద్యోగాన్ని బట్టి. అదేవిధంగా ఉద్యోగాన్ని బట్టి ఎంఈడి, ఎంసీఏ, డిప్లొమా లేదా స్పెషలైజ్డ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 1 ఏప్రిల్ 2026 నాటికి 30 నుండి 50 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్థులు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ALIMCO.IN అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ May 13, 2026. మరొక ఉద్యోగ సమాచారం. కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఫోర్మెన్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో 150 అసిస్టెంట్ ఫోర్మెన్ ఖాళీలను, ఎలక్ట్రీషియన్ విభాగంలో 350 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, 10th డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 May 28 నాటికి 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ mahanadikol.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ May 28, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి FM బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు

0: స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మన దేశంలో 2014లో 350 అంకుర పరిశ్రమల నుంచి ఇప్పుడు 200,000కు పైగా స్టార్టప్కి చేరుకున్నామని కేంద్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమనాథ్ క్షేత్రం అత్యున్నతమైనదని, శాశ్వతమైనదని, అది దేశం నాగరికత, ధైర్య సాహసాలను, అచంచలమైన భక్తిని చాటి చెప్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించి పవిత్ర సోమనాథ్ ఆలయంపై ఎగురుతున్న పతాకం భారత్ విశ్వాసం విజయానికి చిహ్నమని, కోట్లాది మంది భారతీయుల సామూహిక చైతన్యానికి దైవిక ప్రకటనని పేర్కొన్నారు. ఈ పతాకం దేశ కీర్తిని కలకాలం చాటుతూ ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ అన్నారు.
1: ఆజాదీ సమయ సర్దార్ సాహబ్ నే 500 రియాసతో జోడకర్ ఏక్ భారత్ కా ఆధునిక స్వరూప్ గడా థా. తో సాత్ హీ సోమనాథ్ కే పునర్నిర్మాణ సే ఉన్హోనే దునియా కో బతాయా థా భారత్ కేవల్ ఆజాద్ నహీ హువా హై, భారత్ అప్నే ప్రాచీన్ గౌరవ్ కో పునః హాసిల్ కర్నే కే మార్గ్ పర్ భీ అబ్ ఆగే బఢ్ చుకా హై.
0: 75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా కేవలం దేశానికి స్వాతంత్రం వచ్చిందనే కాకుండా మన గత వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు భారత్ ముందుకు సాగుతోందని రుజువు చేశారని ప్రధానమంత్రి అన్నారు. 1000 ఏళ్ల క్రితం సోమనాథ్పై అనేక దాడుల్లో మొదటి జరిగిందని గుర్తు చేసిన ప్రధానమంత్రి, ఇటువంటి దాడులకు పాల్పడిన వారు ఈ దేశపు విలువలను ముక్కలు చేయగలమని భావించారని, కానీ వారు తప్పుగా ఆలోచించారని అన్నారు.
1: హమారీ ఆస్థా హమే జీవన్ జీనే కా తరీకా భీ సిఖాతీ హై, క్యోంకి హమ్ మాన్తే హై సర్వం ఖలిత్వం బ్రహ్మ అర్థాత్ సృష్టి కా హరేక్ ఘటక్ ఈ సంపూర్ణ ప్రకృతి భీ ఈశ్వర్ కా హీ స్వరూప్ హై. ఇస్లియే హమారీ ఆస్థా నదియో మే భీ హై, వృక్షో మే భీ హై, హమ్ జంగలో కో భీ శ్రద్ధా కీ దృష్టి సే దేఖ్తే హై, హమ్ పర్వతో మే భీ పవిత్రతా కా భావ రఖ్తే హై. ఔర్ ఆజ్ జబ్ దునియా ప్రాకృతిక జీవన శైలి కి ఓర్ లౌట్ రహీ హై, హమే హమారీ శక్తి కో భీ పెహచాన్నా హోగా.
0: ప్రకృతితో భారతీయులకున్న అనుబంధం వారి విశ్వాసంలో ప్రతిఫలిస్తుందని మోదీ పేర్కొన్నారు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయని, దాడులు చేసిన వారి చరిత్రలో కలిసిపోయిన భారత్ ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పామని మోదీ అన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం లోక్ నివాస్లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సురానా, రాష్ట బీజేపీ అధ్యక్షుడు వీపీ రామలింగం కూడా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం పుదుచ్చేరి చేరుకునే బీజేపీ సీనియర్ నాయకులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి అనంతరం భారీ ర్యాలీ నిర్వహిస్తారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని తక్షణమే రద్దు చేస్తూ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందిన తర్వాత రాష్ట ప్రభుత్వ సేవల్లో కొనసాగుతున్న అధికార సేవలు కూడా ఈరోజుతో నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈరోజు తొలి మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. అనంతరం వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని, మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు, ఖనిజ వాయువు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పశ్చిమాసియా వ్యవహారాల అనధికారిక మంత్రుల బృందం 5వ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమాసియా ఘర్షణల తాజా పరిణామం

0: మనం సమీక్షించిన ఈ సమావేశం ప్రజలపై వీటి ప్రభావం కనిష్టంగా ఉండేలాగా దేశ సంసిద్ధతను బలోపేతం చేసే మార్గాలపైన చర్చించింది. అంతర్జాతీయంగా స్థిరత నెలకొన్నప్పటికీ ఘర్షణలు మొదలై 70 రోజులు దాటినా పెట్రోలియం ధరలు స్థిరంగా ఉన్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటని, దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 703 బిలియన్ అమెరికా డాలర్ల వద్ద ఉన్నాయని సమావేశంలో తెలియజేశారు. చమురు శుద్ధిలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా, పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతిలో 4వ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ 150కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తూనే దేశీయ డిమాండ్ను పూర్తి స్థాయిలో తీరుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వినియోగించడం, కార్ పూలింగ్ ద్వారా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, అనవసరమైన విదేశీ పర్యటనలకు దూరంగా ఉండడం, దేశీయ పర్యటనకి ప్రాధాన్యత ఇవ్వడం, ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోలు నిలిపివేయడం మొదలైన వాటికి సంబంధించి ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రపంచం సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 శక్తివంతమైన విజ్ఞప్తులను పాటించాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పౌర్లను కోరారు. సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను నివారించడం మొదలైన విజ్ఞప్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న చేశారు. న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, 2014లో దేశంలో కేవలం 350 స్టార్టప్లు మాత్రం ఉండగా ఈనాడు ఆ సంఖ్య 2 లక్షలు దాటిందని, స్టార్టప్ ఎకోసిస్టంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
1: In 2014, we had just 350 to 400 startups. Today, we have more than 2 lakh. We stand number 3 in the world ecosystem of startups. In just one decade, our defense production has gone up by 174 times to 1.54 lakh crore. And our defense export has gone up 34 times in just one decade, up to 23,622 crore.
0: దేశంలో ఫార్మాసూటికల్, బయోటెక్నాలజీ రంగాలను బలోపేతం చేయడంలో పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ల్యాబొరేటరీ యానిమల్ వెల్ఫేర్ విధానాలు, ఉత్తమ పద్ధతులు అనే శీర్షికను జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన, శాస్త్రీయ ప్రయోగాల్లో ఉపయోగించే జంతువుల పట్ల మానవీయంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఏర్పాటు చేసిన కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యానిమల్స్, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థల్లోని జంతు ప్రయోగశాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. తమిళనాడులో 2021 నుంచి 2023 మధ్య మాజీ విద్యుత్ శాఖ మంత్రి వి సెందిల్ బాలాజీ పదవీ కాలంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న 395 కోట్ల రూపాయల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. 45,000 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానం నిలబెట్టుకుంది. 2వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్పై భారత్కు ఆధిక్యం మాత్రం 8 పాయింట్ల నుంచి 5 పాయింట్లకు తగ్గింది. భారత్ రేటింగ్ 119 నుంచి 118కి 1 పాయింట్ తగ్గగా న్యూజిలాండ్ 2 పాయింట్లు మెరుగుపరుచుకుని 113కి చేరుకుంది. పురుషుల టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో కూడా భారత్ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి శ్రోతలకు తెలుసు. విశేషాలు మరొకసారి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈరోజు స్పష్టం చేసింది. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది. మీ రేడియో నేస్తం ఈనాటి కార్యక్రమంలో విందాం. దూడల పెంపకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మామునూరు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ప్రీతి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అనంతరం యాసంగి మొక్కజొన్న సాగులో అనుభవాల గురించి వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామ రైతు తేరాల ప్రభాకర్ గారితో పరిచయాన్ని వింటారు. ముందుగా విందాం దూడల పెంపకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మామునూరు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ప్రీతి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పి పంకజ్ మోహన్.
1: దూడల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మెలుకువల గురించి తెలియచేయడానికి మామునూర్ పశు వైద్య కళాశాల వెటర్నరీ సర్జన్ అండ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కె ప్రీతి గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి దూడల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ ప్రీతి గారు.
2: నమస్తే అండి.
1: సాధారణంగా ఈ దూడలు పుట్టినప్పుడు రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలియజేస్తారా మరి?
2: సాధారణంగా అంటే జనరల్గా పబ్లిక్లో నేటి పెయ్య దూడ రేపటి పాడి పశువు అని అంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే నేటి పెయ్య దూడ పుట్టిన దూడని మీరు జాగ్రత్తగా కాపాడుకొని దాన్ని స్ట్రాంగ్గా చేసినట్లయితే అది పాడి పశువుగా మారి చాలా లాభాలు ఇస్తుంది. సో ఈ పెయ్య దూడని శాస్త్రీయ పద్ధతిలో పోషించినట్లయితే అది మంచి పాడి పశువుగా అభివృద్ధి చెంది మంచి లాభాలు ఇస్తుంది. అంటే తక్కువ దాణా తక్కువ ఖర్చుతో మంచి శాస్త్రీయ పద్ధతి మెలకువలతో మీరు పెంచినట్లయితే ఎక్కువ లాభాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో దూడ పోషణ అనేది తల్లి కడుపులో ఉన్నప్పటి నుండే ప్రారంభమవుతుంది. అది కూడా 6 మాసాలు దాటిన తల్లి 6 మాసాల నుండి ఈనే వరకు తల్లికి అదనంగా దాణా ఇవ్వాలి. దీనివల్ల తల్లి హెల్త్ కాపాడుకోవచ్చు, దూడ కూడా బలంగా స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉంటుంది. చూడిత ఉన్నప్పుడే నట్టల నివారణ మందులు అలాంటివి ఇప్పించుకున్నట్లయితే నట్టల ద్వారా వచ్చే వ్యాధులు తల్లి నుండి దూడకి వచ్చే వ్యాధుల్ని నివారించవచ్చు.
1: మరి దూడ పుట్టిన వెంటనే మరి ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి రైతులు?
2: పుట్టిన వెంటనే ఫస్ట్ దూడకి ఆ ముక్కు రంధ్రాలు నోట్లో మరి చెవుల్లో ఉన్న జిగురు అంతా తీసేయాలి. మామూలుగా అయితే తల్లి దూడని నాకేసి దాని మీద ఉన్న జుగురంతా తీసేస్తుంది. అది అది ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ దూడకి. అంటే ఆ నాకడం వల్ల దూడ ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, టెంపరేచర్ పెరిగి దూడ వామ్గా ఉంటుంది. సో దూడ పుట్టిన వెంటనే చాలా లీటర్ల కొద్ది ఫ్లూయిడ్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. అది మనం వాటర్ బ్యాగ్ అంటాము. దానివల్ల ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వంగానే దూడ ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. సో ఆ ఉష్ణోగ్రత పెంచడానికి తల్లి దూడని నాకుతూ ఉంటుంది. ఆ నాకడం వల్ల బాడీ ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఆ ఎమోషనల్ బాండ్ అనేది దూడకి సంక్రమిస్తుంది. అలా ఒకవేళ తల్లి దూడని నాకని పక్షంలో రైతు ఒక మంచి శుభ్రమైన గోనె పట్టాలు ఉంటాయి, గోనె పట్ట కానీ లేకపోతే ఎండుగడ్డితో కానీ శరీరంపై రుద్ది శరీరాన్ని అంతా శుభ్రం చేయాలి, దూడ శరీరాన్ని శుభ్రం చేయాలి. పుట్టిన వెంటనే అలా శుభ్రం చేసిన వెంటనే రైతు దాని కళ్ళు ముక్కు చెవులు రంధ్రాలు అలానే మల ద్వారం మూత్రం వేసే ద్వారం ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి.

0: ఎందుకంటే కొన్ని కంజనేటల్ అబ్నార్మాలిటీస్ అంటారు, అంటే గర్భంలో ఉన్నప్పుడే ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దాని తర్వాత వెంటనే అంబిలికస్ అంటారు, అంబిలికస్ దగ్గర ఆ పేగుని మంచిగా బెటాడిన్తో క్లీన్ చేసుకోవాలి. దాని ద్వారా ఇన్ఫెక్షన్స్ అనేవి దూడకు సంక్రమించకుండా నివారించవచ్చు. తర్వాత పుట్టిన వెంటనే ఇంకా జున్నుపాలు అనేవి పుట్టిన 6 గంటల్లోపే దూడకి స్టార్ట్ చేయాలి ఇవ్వడం. ఎందుకంటే పుట్టిన 6 to 8 అవర్స్ చాలా క్రూషియల్ టైం దూడకి. ఎందుకంటే ఆ 8 అవర్స్ లోపు దూడ గట్ అనేది, అంటే దూడ పేగులు కానీ స్టమక్ కానీ యాంటీబాడీస్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ 6 to 8 అవర్స్ లోపే జున్నుపాలు తాగించినట్లయితే దూడ బలంగా ఉంటుంది, రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మామూలుగా జున్నుపాలు ఏమంటారంటే వాటిని మొదటి టీకా లాంటివి అని చెప్తారు. సో దట్ ఆ రోగ నిరోధక శక్తి అనేది బాగా బిల్ట్ అవుతుంది, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, చాలా రకాల వ్యాధుల్ని నివారించవచ్చు. జున్నుపాలలో ఏంటంటే తేలిగ్గా జీర్ణమయ్యే మాంసకృతులు ఉంటాయి, వైటమిన్ ఏ ఉంటుంది, ఈ వ్యాధిని తగ్గించే యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా జున్నుపాలని తాగించాలి.
1: పుట్టిన దూడలకు మరి రైతులు ఎలాంటి ఆహారాన్ని అందించాలి?
0: అవును, ఇది జనరల్గా చాలా మంది రైతులు అడుగుతూ ఉంటారు, దూడ పుట్టంగానే ఎన్ని లీటర్లు పాలు ఇవ్వాలి, అంటే అసలు మొత్తానికి తల్లి దగ్గర వదిలేయాలి అని అడుగుతూ ఉంటారు. యూజువల్గా ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఏంటంటే 8 to 10% ఆఫ్ బాడీ వెయిట్ అంటారు. అంటే సపోజ్ దూడ 20 kgs ఉందనుకోండి అప్రాక్సిమేట్గా, దాంట్లో 10% అంటే 2 లీటర్ల దాకా పాలు ఇవ్వాలి. ఒకవేళ 30 kgs ఉంటే 3 లీటర్లు, 40 kgs దూడ ఉంటే 4 లీటర్లు, అలా రోజుకి 2 సార్లు పొద్దున్న సాయంత్రం ఈ 2 లీటర్లు తాపుతూ ఉండాలి. ఆ మోతాదులో ఇచ్చినట్లయితే దూడ బలంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అంటే బ్యాలెన్స్డ్ ఫీడ్ అనేది వెళ్తూ ఉంటుంది. అండ్ పుట్టిన 1 మంత్ తర్వాత, ఎండ్ ఆఫ్ ది 1 మంత్ అంటే నెల చివరిలోనే మనం మెల్లమెల్లగా దాణ అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడు దాన్ని రూమెన్ అంటారు, పొట్ట, దూడ పొట్టని రూమెన్ అంటాం మనం. రూమెన్ అనేది బలంగా అవడానికి, అంటే త్వరగా డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి.
1: మరి దూడలకు దాణా ఎప్పటి నుండి మొదలు పెట్టాలి? రైతులు ఎలా చేయాలి, ఎలాంటి దాణా అందివ్వాలి?
0: దూడ దాణా అనేది మామూలుగా పుట్టిన 1 నెల చివరి నుండి స్టార్ట్ చేయాలి. అది కూడా దూడకి అలవాటు అవ్వడానికి స్టార్ట్ చేస్తాము, అంటే హోల్సమ్గా మిల్క్ ఆపేసి ఉట్టి దానాతోనే స్టార్ట్ చేయాలని కాదు, మెల్లమెల్లగా ఈ దాణా అనేది దూడకి అలవాటు చేస్తూ ఉండాలి. సో ఈ దూడలకి ఏంటంటే త్వరగా జీర్ణమయ్యి పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలు అన్నీ కలిగించేలాగా దాణా అనేది సేకరించుకోవాలి రైతులు. సో దూడ దానిలో ఎక్కువగా ఏంటంటే మాంసకృతులు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. మామూలుగా దాన్ని కాఫ్ స్టార్టర్ అని అంటాము. ఈ కాఫ్ స్టార్టర్లో ఏంటంటే జొన్నలు కానీ మొక్కజొన్నలు మొదలైన ధాన్యాలు 40%, అలానే వేరుశనగ పిండి 30%, తవుడు 10%, చేపల పొడి 7%, ఈ బెల్లపు మడ్డి అంటే మొలాసిస్ అంటారు అదొక 10%, ఖనిజ లవణాల మిశ్రమం అండ్ మినరల్ మిక్స్చర్ అంటారు అదొక 3%, ఇవన్నీ కలిపి ఉంటుంది కాఫ్ స్టార్టర్ అనేది. సో ఇది స్టార్ట్ చేసినప్పుడు దూడ గ్రోత్ అనేది కంప్లీట్గా ఉంటుంది, యాజ్ ఎ బ్యాలెన్స్డ్ మీల్గా కాఫ్ న్యూట్రిషియస్గా గ్రో అవుతుంది.
1: అంటే దూడలకు ఇచ్చే ఈ దానాన్ని ప్రభుత్వం రైతులకు ఇస్తుందా మరి, దానికి అంటే దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా?
0: అవును, ప్రభుత్వ వీడి హాస్పిటల్స్లో సప్లై ఉందండి. అది కూడా అంటే మొత్తం త్రూఅవుట్ ది ఇయర్ అని కాదు, ఆ సప్లై ఉన్నప్పుడు రైతు వెళ్ళి ఆ కన్సర్న్ డాక్టర్ని టచ్లో ఉంటే ఆ సప్లై వచ్చినప్పుడు ఖచ్చితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు దానా అనేది.
1: అంటే ప్రతి రైతు దూడ పుట్టిన వెంటనే నమోదు చేయాలా?
0: నమోదు అని ఏం లేదండి, ఇప్పుడు మీ కన్సర్న్ డాక్టర్ ఉంటారు కదా, దూడ ఇలా పుట్టింది అని ఫస్ట్ చెకప్కి తీసుకెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, దాన్ని అంతా చూసి అది హెల్దీగా ఉందా లేదా ఇంకేమేమి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ చెప్తారు. తర్వాతకి దానాలు కానీ వాటికి సంబంధించిన డివార్మర్స్ అంటారు, వ్యాక్సిన్స్ అంటారు, అలా వచ్చినప్పుడల్లా డాక్టర్తో ఫార్మర్ టచ్ ఉంటే అవన్నీ టైం టు టైం ఫార్మర్కి అవైలబుల్గా ఉంటాయి. సో ఊర్లలో ఏంటంటే రైతు పశువుకి రోగం వచ్చినప్పుడే వెళ్తారు డాక్టర్ దగ్గరికి, అలా కాకుండా మీరు మామూలుగా డాక్టర్ని వెళ్ళి సంప్రదించి ఇలా ఇలా మాకు పశువులు ఉన్నాయి ఇలా కట్ అయ్యి కొన్ని ఈనాయి అని అలా చెప్తూ ఉంటే మీకు కావాల్సినవన్నీ అందుబాటులో వచ్చినప్పుడు ఇంటిమేట్ చేస్తూ ఉంటారు, రైతు కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు.
1: దూడలలో సాధారణంగా ఎలాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది? మరి రైతులు ఎలా గుర్తించాలి? వాటిని ఎలా నివారణ చేయాలి?

0: తీసుకోవచ్చు.
1: దూడల్లో కామన్గా వచ్చేవి ఒక 3-4 డిసీజెస్ ఉంటాయండి. అందులో మెయిన్గా ఈ తెల్లని విరోచనాలు అంటారు, వైట్ డయేరియా అంటారు. అది ఎక్కువగా ఏంటంటే ఫార్మర్ తెలియకుండా తల్లిపాలు ఎక్కువగా తాగిచ్చేస్తూ ఉంటారు. పాలు ఎక్కువ తాగడం వల్ల ఇంకోటి సూక్ష్మ జీవాల ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఉండొచ్చు, లేకపోతే నట్టలు ఉండడం వల్ల కూడా ఈ వైట్ డయేరియా అనేది వస్తూ ఉంటుంది. సో ఇట్లా వైట్గా మోషన్స్ వెళ్తున్నాయి అన్నప్పుడు పాల మోతాదుని తగ్గించుకోవాలి. అలానే గ్లూకోజ్ అను ఉప్పు నీరు కలిపిన మిశ్రమాన్ని తాగించుకోవాలి, అంటే ORS అంటాం యూజువల్గా. అది తాగించుకున్నట్లయితే దూడ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. మరీ విరోచనాలు ఎక్కువైపోయాయి, కనుగుడ్లు లోపలికి వెళ్ళిపోయాయి, ఈ ముక్కు దగ్గర అంతా డ్రై అయిపోయింది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఆ టైంలో సెలైన్స్ పెడితే మాత్రం దూడ ఖచ్చితంగా రికవర్ అవుతుంది. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే మోషన్సే కదా తగ్గిపోతాయి అని ఇంట్లోనే ఉంటారు, దూడని తీసుకెళ్లరు. అది సివియర్గా డిహైడ్రేట్ అయ్యి ఎండ్ స్టేజ్లో హాస్పిటల్కి వెళ్తారు, అప్పుడు ఏం చేయలేం. సో ఎర్లీగా ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెలైన్లు అను కావాల్సిన మందులు ఇప్పించుకుంటే దూడని ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. ఇంకో టైప్ ఆఫ్ వ్యాధి ఏంటంటే నిమోనియా. సో పుట్టిన దూడల్ని బాగా చల్లటి ఈదురుగాలికి ఎక్స్పోజ్ చేయకూడదు ఫస్ట్. వాటిని ఎప్పుడైనా క్లోజ్డ్ షెడ్స్లోనే ఉంచాలి, అంటే వాటిని ఎప్పుడైనా వామ్గా ఉంచడానికి ట్రై చేయాలి. చుట్టూ పరదాలు కట్టి ఉంచడము, ఎక్కువ గాలులకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంచడం. ఒకవేళ ఈ చల్లటి గాలులకి ఈదురుగాలులకి అట్లా ఎక్స్పోజ్ అయిన వాటికి ఏంటంటే కొన్ని రోజులకి జ్వరం స్టార్ట్ అవుతుంది, శ్వాస పీల్చడం కష్టమైపోతుంది, అండ్ ముక్కు ద్వారాల నుండి చీమిడిలాగా కారడము, అలాంటి లక్షణాలు ఏర్పడతాయి. అవి నిమోనిక్ సైన్స్ అంటారు. సో అలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించి కావలసిన యాంటీబయాటిక్స్ సపోర్టివ్ థెరపీ ఇప్పించుకోవాలి. ఇంకో వ్యాధి కామన్గా వచ్చేది ఏంటంటే బొడ్డు వాపు వ్యాధి అంటారు. అంటే దూడ పుట్టిన వెంటనే బొడ్డు దగ్గర మనం కొంచెం బెటాడిన్ అంటాం. సో ఆ బెటాడిన్తో క్లీన్ చేస్తే బొడ్డు అనేది ఎండిపోతుంది. ఎండిపోతే ఆ సూక్ష్మ జీవాలు లోపలికి వెళ్లకుండా నివారించవచ్చు. ఆ జాగ్రత్త తీసుకోనప్పుడు ఆ బయట ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంతా బొడ్డు దగ్గరికి చేరి అక్కడ యాబ్సెస్ అంటే పస్సు చీము చేరడం స్టార్ట్ అవుతుంది. చీము చేరి ఆ పాట అంతా వాపు రావడము, జ్వరము పట్టుకున్నప్పుడు ఆ బొడ్డు దగ్గర అంతా వేడిగా తగలడము అలా ఉంటుంది. సో దాన్ని బొడ్డు వాపు వ్యాధి అంటారు. అది ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు నీట్గా శుభ్రం చేసి అక్కడ చిన్నగా ఇన్సిషన్ ఇచ్చి అంటే చిన్నగా స్టెరైల్ బ్లేడ్తో కట్ చేసి లోపలున్నంత చీముని ఎవాక్యుయేట్ చేస్తారు. చేసి దాన్ని రెగ్యులర్ డ్రెస్సింగ్స్ చేసుకుంటూ యాంటీబయాటిక్స్ ఇప్పించుకుంటే అది ట్రీట్ చేయొచ్చు. అలానే వదిలేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ బొడ్డు దగ్గర ఆగకుండా జాయింట్స్ అంటే అన్ని జాయింట్స్కి స్ప్రెడ్ అవుతుంది. సో అన్ని జాయింట్స్ వాపు వచ్చేస్తాయి. సో అంత స్టేజ్ దాకా వెళ్లకుండా ఎర్లీగా ఫార్మర్ బొడ్డు నీట్గా ఉందా లేదా చూసుకుంటూ ఉండాలి. సో ఇంకో మామూలుగా వచ్చే కంప్లైంట్ ఏంటంటే దూడల్లో మలబద్ధకం. సో ఈ మలబద్ధకం అనేది గేదె దూడల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ మలబద్ధకం కూడా ఈ జున్ను పాలు తాగే దూడల్లో తక్కువగా ఉంటుంది మలబద్ధక సమస్య. జున్ను పాలు లేని పక్షాన బయట పాలు తాపిస్తూ ఉంటారు, అలాంటి దూడల్లో మలబద్ధకం ఎక్కువగా చూస్తాము. ఇంకోటి నట్టల వల్ల కూడా ఉంటుంది. సో ఆ మలబద్ధకం నివారించడానికి రెగ్యులర్గా కొంచెం యాంటీబయాటిక్ పౌడర్ తాగించుకోవచ్చు పాలల్లో. ఇంకోటి మలబద్ధకం సివియర్గా ఉంది అంటే రెక్టల్ ఎనిమా అంటాం, అంటే కొంచెం మలం వచ్చే ద్వారం దగ్గర వార్మ్ వాటర్ అలాంటివి ఇంజెక్ట్ చేస్తే మలం అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. అదొక కామన్గా వచ్చే డిసీజెస్ అంటే ఇవి.
0: ప్రధానంగా టీకాలు వేస్తూ ఉంటారు, మరి అదేవిధంగా ఈ దూడలకు కూడా ఎప్పటి నుండి వేయించవచ్చు వ్యాధి నిరోధక టీకాలు?
1: వ్యాక్సిన్స్ యూజువల్గా 3rd month లోనే ఫస్ట్ వ్యాక్సిన్ వేయిస్తామండి దూడల్లో. అది ఫుట్ అండ్ మౌత్ వ్యాధి అంటారు, లేకపోతే గాలికుంటు అని అంటారు యూజువల్గా. సో ఈ 3rd month లో ఫస్ట్ డోస్ ఆఫ్ FMD వేయించి 6 months తర్వాతకి దాని బూస్టర్ వేయిస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఏంటంటే ఈ BQ అని ఆర్ HS వ్యాక్సిన్స్ అంటారు. ఇవి యూజువల్గా 6th month లో వేస్తారు. మన గవర్నమెంట్లో కూడా ట్రైవాక్ అని ఉంటుంది. ట్రైవాక్లో ఏంటంటే FMD, BQ, HS కలిపి ఉంటాయి వ్యాక్సిన్స్. సో 6 months అప్పుడు దూడలు ప్రతి దూడకి వేయించుకుంటే బెటర్ ఇది. అండ్ బిలో 1 year దూడలకి బ్రుసెల్లా వ్యాక్సిన్ ఇప్పించుకోవాలి. సో బ్రుసెల్లా ఇప్పించుకుంటే ఫ్యూచర్లో దానికి గర్భానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వ్యాక్సిన్

0: తో పాటు ఫార్మర్ రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే నట్టల మందులు, దూడ పుట్టిన 15 రోజులకి ఫస్ట్ డోస్ ఆఫ్ డివార్మింగ్ వేయాలి. 15 రోజుల తర్వాతకి ఎవ్రీ 1 మంత్కి నట్టల మందులు వేసుకుంటూ ఉండాలి. అయితే చాలా మంది రైతులు ఏం చేస్తారు, ఒకటే నట్టల మందు తీసుకుంటారు, అదే వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ 15th డేకి పైపరిజిన్ వేసుకోవచ్చు, నెక్స్ట్ మంత్ ఫెన్బెండజోల్ అనే డివార్మర్ ఉంటుంది అది వేసి, మళ్ళీ నెక్స్ట్ టైంకి ఆల్బెండజోల్ వేసి, మళ్ళీ నెక్స్ట్ టైంకి రొటేషన్, ఈ పైపరిజిన్, ఫెన్బెండజోల్, ఆల్బెండజోల్ ఇలా రొటేట్ చేసుకుంటూ ఉంటే రకరకాల ఉన్న నట్టలన్నీ నివారించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
1: అంటే నట్టల మందులు కూడా ఒక్కటే వాడకుండా మూడు రకాలు
0: మార్చుకుంటూ ఉండాలి.
1: అట్లా ఎన్ని రోజులు వాడాలండి వాటికి?
0: యూజువల్గా అయితే 4 మంత్స్ వరకు ఎవ్రీ 1 మంత్ వేయమని చెప్తాము. తర్వాతకి ఫర్ ఎవ్రీ 3 మంత్స్ రిపీట్ చేస్తూ ఉండాలి.
1: ఇంకా 3 మంత్స్
0: ఒకసారి
1: వేసుకుంటూ,
0: ఎంత వయసు వరకు అయినా అది అడల్ట్ అంటే కట్టిన తర్వాత కూడా వేసుకుంటూ ఉండాలి ఎవ్రీ 3 మంత్స్.
1: దాన్ని జీవితకాలం వేస్తూ ఉంటే మంచిది, అవి
0: రొటేషన్ బేసిస్లో వేయించుకుంటూ ఉండాలి. అను ఇంకొకటి కాక్సిడియల్ ఇన్ఫెక్షన్ అంటారు దూడల్లో. సో ఇది మెయిన్ అరికట్టడానికి రైతులు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త ఏంటంటే, దూడ ఉండే పరిసరాల్లో ఈ సున్నంతో కలిపిన నీళ్లు ఉంటాయి కదండి, అవి ఉండే షెడ్స్లో కొడితే ఈ కాక్సిడియల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇంకొకటి దూడల శరీరం పైన ఏదైనా పేలు కానీ నట్టలు కానీ అలాంటివి, టిక్స్ అంటారు, అలాంటివి ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. యూజువల్లీ గేదె దూడలు ఏంటంటే జుట్టు వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాటికి ఈ వెంట్రుకల్ని రెగ్యులర్గా కట్ చేసుకుంటూ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ట్రిమ్ చేయించుకోవడం లేకపోతే షేవ్ చేయడం వల్ల చాలా వరకు ఈ పేల నుండి కానీ లేకపోతే ఈ టిక్స్ నుండి కానీ దూడని కాపాడుకోవచ్చు. ఈ కాకపోతే వెంట్రుకలు తీయడం అనేది చలికాలంలో ఎక్కువగా చేయకూడదు, ఎండాకాలంలో చేయొచ్చు. చలికాలంలో ఏంటంటే మళ్ళీ దూడ టెంపరేచర్ తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, హైపోథర్మియా అంటారు. సో వామ్గా ఉన్న వెదర్ కండిషన్స్లోనే చేసుకుంటే బెటర్.
1: మరి పుట్టిన దూడలకు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి వాతావరణాన్ని కల్పించాలి?
0: ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే దూడకి ఫస్ట్ మంత్లో అంటే పుట్టిన వెంట నుండే మీరు పాలు తప్పించేస్తాడు ఫార్మర్, ఫస్ట్ మంత్లో పాలు, తర్వాతకి కొంచెం దానా, మంత్ ఎండింగ్ కల్లా ఒక 100 or 150 grams ఆఫ్ దానా, తర్వాతకి డివార్మింగ్. ఫస్ట్ మంత్లో 15th డేన డివార్మింగ్ స్టార్ట్ చేయాలి. సెకండ్ మంత్ వచ్చేసరికి పాలు క్వాంటిటీ అంటే తల్లి దగ్గర పాలు ప్రీవియస్గా 2 లీటర్లు ఇచ్చే దగ్గర 2.5 లీటర్లు ఇవ్వడము, తర్వాత దానా కూడా కొంచెం క్వాంటిటీ పెంచాలి. ప్రీవియస్గా 150 grams ఇస్తే నెక్స్ట్ ఒక 200 grams ఇంక్రీజ్ చేయడము, అలా సెకండ్ మంత్కి ఆ ప్రికాషన్స్ తీసుకోవాలి. థర్డ్ మంత్కి ఏంటంటే పాలు క్వాంటిటీ 3 లీటర్స్ చేయడము, దానాని ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఒక 1/2 kg దాకా దానా పెట్టచ్చు. అండ్ థర్డ్ మంత్లో పచ్చిగడ్డి ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. సో పచ్చిగడ్డి ఒక 2 kg వరకు స్టార్ట్ చేయొచ్చు. అండ్ థర్డ్ మంత్లో మళ్ళీ డివార్మింగ్ చేసుకోవడము. అలా 4th మంత్లో ఏంటంటే ఇంకా తల్లిపాలు స్టాప్ చేసేసి కంప్లీట్గా దానా క్వాంటిటీ పెంచాలి, ఒక 1/2 kg దానా, 1 kg దానా పెట్టి పచ్చిగడ్డి అనేది ఒక 3 kg ఇంట్రొడ్యూస్ చేసి వ్యాక్సిన్స్ అనేవి ఇంకా ఇంట్రొడ్యూస్ చేయాలి.
1: ఓకే,
0: అలా 6th మంత్ వచ్చేసరికి పాలు కంప్లీట్గా ఆపేసి 1 kg దానా, 5 to 6 kg ఆఫ్ పచ్చిగడ్డి అండ్ రిమైనింగ్ వ్యాక్సిన్స్, ట్రైవాక్ వ్యాక్సిన్స్ అలాంటివి ఇచ్చేయచ్చు. సో 6 మంత్స్ వరకు దాని కంప్లీట్ కేర్ అయిపోతుంది. తర్వాత నుండి ఇంకా రెగ్యులర్గా ఎవ్రీ 3 మంత్స్ డివార్మింగ్ చేసుకుంటే సరిపోతుంది.
1: ఇంతవరకు దూడల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మామ్నూర్ పశు వైద్య కళాశాల వెటర్నరీ సర్జన్ అండ్ రేడియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ప్రీతి గారు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం యాసంగి మొక్కజొన్న సాగులో అనుభవాలు గురించి. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామ రైతు తేరాల ప్రభాకర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పి పంకజ్ మోహన్.
3: నమస్కారం తేరాల ప్రభాకర్ గారు.
4: నమస్కారం.
3: మీరు ఈ సంగం మండలం కాపుల కనపర్తి గ్రామంలో మొక్కజొన్న సాగు చేస్తా ఉన్నారు కదా, ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు, ఎలా చేస్తా ఉన్నారు మీరు?
4: గత 20 సంవత్సరాల నుండి నేను మొక్కజొన్న సాగు చేస్తా ఉన్నాను. దీనికి ఇప్పుడు ప్రతి అంటే వర్షాకాలం వేస్తున్నా ప్లస్ యాసింగ్ కూడా వేస్తున్నాం. కాకపోతే

0: అంటే పైనర్ ఒకటి, మళ్ళీ అడ్వాంట్ 7551 ఒకటి, ఇవి చాలా దిగుబడి వస్తున్నాయి.
1: మీకు మంచిగా వస్తున్నాయి?
0: మాకు మంచిగా వస్తున్నాయి. ఈ పంట కూడా వేయవచ్చు, దాదాపు ప్రతి సంవత్సరం కూడా నేను వేస్తున్నా. ఎకరానికి 40 క్వింటాలు, 35-40 మధ్యలో దిగుబడి వస్తుంది.
1: అంటే మీరు ఇంత 20 సంవత్సరాలకి వెళ్ళి వేస్తా ఉన్నారు, మరి అప్పుడు మీకు దిగుబడి ఎలా వచ్చేది?
0: అప్పుడు దిగుబడి బాగా వచ్చేదండి ఇప్పటికంటే కొంచెం, ఎందుకంటే అప్పుడు పురుగు మందులు తక్కువ ఉంది, ఎరువులు కూడా తక్కువే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి పురుగు మందులు ఏంది, పండలేదు. ప్రతి 10 రోజులకోసారి పురుగు మందు పిచికారి చేయాలి, అది చేయకపోతే దిగుబడి చాలా తక్కువ వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు కత్తెర పురుగు అనేది స్టార్ట్ అయింది మా కదనకు, ఈ కత్తెర పురుగు వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఆ వారం 10 రోజులకు గనక ఒక్కసారి గనక స్ప్రే చేయకపోతే మొక్కజొన్న చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
1: అంటే అప్పుడు లేకుండానే పురుగుల బేడదని
0: అప్పుడు తక్కువ ఉన్నాయండి. అప్పుడు ఏంటంటే ఓన్లీ పంట వేసినంటే మన 3G గుళికలు వేస్తే సరిపోయేది,
1: అంటే
0: ఒకటే సరిపోయేది. దాదాపు ఒక 10 సంవత్సరాల ముందు, ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుండి కత్తెర పురుగు స్టార్ట్ అయింది. ఏ మాత్రం తట్టుకునే శక్తి లేదు ఇప్పుడు మొక్కజొన్నలకు. ప్రతిసారి నువ్వు 10 రోజులకోసారి మందు పిచికారి చేయవలసిందే, మొగిల డ్రాప్స్ అన్ని వేయచ్చు, లేకపోతే మన పంపుతో స్ప్రే చేసినా సరిపోతుంది మొక్కజొన్నకు.
1: 20 సంవత్సరాల క్రితం పండించారు, కాబట్టి దిగుబడి ఎట్లా ఉండేది మీకు?
0: దిగుబడి అప్పుడు బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే ఈ మన పెట్టుబడి తక్కువ ఉంది.
1: అప్పుడు పెట్టుబడి తక్కువ ఉండేది,
0: అప్పుడు పెట్టుబడి తక్కువ ఉంది. ఇప్పుడు పెట్టుబడి ఎక్కువ అవుతుంది, దిగుబడి వస్తుంది, దిగుబడి వస్తుంది కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, ఇక్కడ ఖర్చు దానివల్ల మన దిగుబడి తక్కువ వచ్చే అది ఉంది.
1: అదే మీకు అప్పటికి ఇప్పటి చూసుకుంటే
0: సేమ్
1: దిగుబడి పెరిగింది కానీ ఖర్చు ఖర్చు పెరిగేసరికి మీకు ఆదాయం అక్కడికే ఉంటుంది అంటారు.
0: ఆదాయం కూడా మనకు ఖర్చు పెరిగింది, ఆదాయం కూడా పెరిగింది. పెరిగినా కూడా ఒకవేళ ఏంటంటే ఖర్చు మనకు ఈ రూపకంగా ఇప్పుడు పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుంది.
1: అది మొక్కజొన్న వేసుకోవాలంటే దుక్కిని ఎట్లా చేసుకుంటారు మీరు, ఎలాంటి పద్ధతులు పాటిస్తారు?
0: దుక్కి మనం ట్రాక్టర్తో దుక్కి చేసుకోవాలి, మన బోదెలు తోలి ఆ సైడ్లకు ఇట్లా మొక్క కర్రలు పెట్టాలి, మొక్క విత్తనాలు పెట్టాలి.
1: బోదెలు తోలుతారా?
0: బోదెలు తోలి సైడ్ల విత్తనాలు అవుపడుతుంది అని, ఆ సైడ్ల విత్తనాలు అట్లా వేస్తే ఇక ఈ సైడ్కి ఆ సైడ్కు మన వాటర్ వదిలిపెడితే మొలిచేస్తుంది అంతే. ఇక విత్తనాలు పెట్టించి
1: బోదలు తోలి అటుపక్కకి ఇటుపక్కకి వేసుకుంటాము.
0: ఒక్క ఈ ఒక బోదకు 2 పక్కలు వస్తుంది అటు ఇటు, ఆ నీళ్ళు వదిలిపెడితే ఇటు మొలిస్తే అటు మొలుస్తాయి మన మొక్కలు. అట్లా
1: నీరు పారడం కోసం, అట్లా
0: నీళ్ళు పారడం కోసం మనకి అలా దున్నడం ఏం లేదు. ఒక్కసారి కనుక మనం
1: గడ్డలు చేసుకుంటే అయిపోతుంది.
0: గడ్డి మందు మధ్యలో ఒకసారి ఒక 15-20 రోజుల తర్వాత మొలిచిన తర్వాత ఒకసారి మందు చేసుకుంటే అయిపోతుంది.
1: అంటే భూమిలో ఇప్పుడు మీరు పశువుల పెంటలు వాడుతా ఉన్నారు బలం పెరగడానికి, ఏమైనా ఎట్లా వాడుతారు?
0: పశువులు ఇప్పుడు అంతగా లేవండి. ఇప్పుడు 4 ఎకరాల భూమి ఉంది, నాకు 2 పశువులున్నాయి ఎక్కడ కట్టించిన. ఆ 2 పశువుల పెంట ఎంత దూరం పోతాం, ఎక్కడ పోతాం మనం, పోయలేం కదా. ఇక అందుకే కొంచెం మనం
1: చెరువు మట్టి కూడా వాడుతూ ఉంటారు కదా.
0: ఇవి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొక్కజొన్న అయిపోయిన తర్వాత మేము ఇలా రోటర్ బెటర్ కొట్టి కలిపిస్తుంది,
1: భూమిలో కలిపిస్తుంది,
0: భూమిలో కలిపి
1: మారిపోతుంది.
0: ఎరువుగా కొంత మరకు మారుతుంది, మళ్ళీ పంట మార్పిడి చేయాలండి. ఫస్ట్ రైతులు ఏంటంటే ఈ పంట మార్పిడి అనేది, ఇప్పుడు మొక్కజొన్న వేసిన కదా, మళ్ళా వర్షాకాలంలో
1: పత్తి వేసి
0: మళ్ళా డిసెంబర్ ఎండింగ్ లో మళ్ళా మొక్కజొన్న, మళ్ళా పత్తి కట్టని కూడా రోటర్ బెటర్ కొట్టించి మళ్ళీ ఈ మొక్కజొన్న వేస్తా. అట్లా దానివల్ల కొంచెం మనకు ఈ ఎరువులు వేయకుండా కొంచెం పచ్చి రొట్టె కన్నా భూమికి బలం ఉండదండి. ఇట్లా
1: అంటే జీలుగా ఇట్లాంటివి కూడా వేసుకుంటారు కదా బలం.
0: నేను పెసరేశానండి,
1: పెసరేసి
0: వర్షాకాలం పెసరేసాను, వేస్తాను
1: వేసి భూమిలో దున్నేస్తా.
0: దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాల నుండి పెసరేస్తున్నాయి, పెసరేసి కలిపి అలానే దున్నేస్తా. ఏమన్నా ఉంటేనో తీసుకుంటాం, ఏమన్నా కాపు కాస్తే తీసుకున్నాం, కాపు లేదనుకుంటే ఇక దానిలో కలిపేసి దున్నేస్తాం.
1: ఇలా చేయడం వల్ల మీకు దిగుబడిలో మార్పు కనబడుతుందా?
0: కనబడుతుందండి.
1: అంటే ఎరువులు తగ్గినాయి, వేయడం వేసి ఎరువులు
0: కొంచెం అంత మార్పు ఏంటంటే ఇప్పుడు ఈ పెసరు వల్ల కొంచెం ఆకురాలి జవ తయారయ్యి దానికి భూమికి, కొంచెం మనకు దిగుబడి బాగా
1: జీవం పెరిగింది,
0: జీవం పెరిగింది కదా. అట్లా ప్రతి ఒక్కరు అయితే అట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే ఎరువులు, ఇప్పుడు ఎరువులు అంటే పశువులు లేవు మనకు, ఎక్కువ యూరియా వేయడం వల్లన ఇప్పుడు వైరస్ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు అది వైరసే, అది ఆ పంట మొత్తం అంటే చుట్టూ బాగానే ఉంటుంది, మధ్యలో వైరస్ లెక్క తయారవుతుంది, కర్రలు ఎండిపోవడం. అట్లా కాకుండా ఈ పచ్చి రొట్టె ఎరువులు లెక్క తయారు చేసుకుంటే కొంచెం దిగుబడి బాగా వస్తుంది మనకు.
1: అంటే ఖర్చు తగ్గుతుంది రైతుకు కూడా,
0: ఖర్చు తగ్గుతుంది,
1: అంటే ఎరువులు వాడే ఖర్చు కొన్ని భూసారం కూడా పెరుగుతుంది. ఆ విధంగా చేసుకుంటా ఉన్నారు. అంటే మొక్కజొన్న ప్రధానంగా ఎలాంటి కీటకాలు తెగుళ్ళు ఆశిస్తా ఉన్నాయి మీకు, ఎలా నివారణ చేసుకుంటా ఉంటారు?
0: మొక్కజొన్నకు నివారణ అంటే కత్తెర పురుగు మెయిన్ ఇంపార్టెంట్. ఈ కత్తెర పురుగు అనేది ఒక 10 రోజులకు కనుక మన

0: స్టే చేయకపోతే మొత్తం మొక్కనే తినుకుంటూ తినుకుంటూ మొత్తం మొదటికే పోతుంది, అది మొత్తం కర్ర మొత్తం పోతుంది అది పనిచేది. అందుకనే ఫస్ట్ స్టార్టింగ్ మనకు పైన గుడ్ల ఆకారంలో ఈ రెప్పల పైన అవుపడతాయి, మళ్ళీ మొగిలో మనం చిన్నగా చూస్తూ ఉండాలి, ప్రతి రోజు మనం దాన్ని గమనిస్తూ ఉండాలి. పురుగు ఎంటర్ అయిందంటే పైన చిన్నగా ఎరువులాగా తయారవుతుంది, అది విసర్జిస్తే ఎరువులాగా పురుగు ఆశిస్తుంది అనే అప్పుడు మనం మందు స్ప్రే చేసుకోవాలి కంపల్సరీ. 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది.
1: అంటే మరి ఇలా నీటి యాజమాన్యం ఎలా చేసుకుంటా అంటారు?
0: నీరు అంటే మనం కనీసానికి మనకు ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ లో అయితే ఒక 15 రోజులకో తడి పెట్టేస్తామండి. ఇక దాదాపు ఇప్పుడు జనవరి ఫిబ్రవరి వెళ్ళింది అనుకో, వారానికో తడి పోవాలి, వారానికో తడి ఇస్తే సరిపోతుంది.
1: డిసెంబర్ కంటే ముందు తక్కువ పడుతుంది, డిసెంబర్ జనవరి వచ్చిందంటే కొంచెం నీటి తడి ఎక్కువ పడుతుంది,
0: ఎక్కువ పడుతుంది నీరు. ఎందుకంటే ఎండలు ముదురుతాయి కాబట్టి ఆ జనవరి ఫిబ్రవరిలో అప్పుడు మనం నీళ్ళు ఎక్కువ తక్కువ రోజుల్లో ఎక్కువ ఇచ్చుకోవాలి నీళ్ళు.
1: అంటే కంకులన్నీ వస్తాయి
0: దీనికి, ఒక కంకి మాత్రం మనకు ఇస్తుంది, కాకపోతే సైడ్ వెంబడి ఇంకోటి మనకు ఇంకో దానికి ఇంకొక రెండు వస్తాయి.
1: ఒక్కొక్కటే వస్తాయి కంకి మీకు?
0: అంటే రెండు వస్తాయి, ఇట్లా రెండు వస్తాయి కానీ దీంట్లో ఒకటి మన మెయిన్. ఇక ఇది బలంగా ఉంటే ఇది కూడా వస్తుంది, మన బలంగా లేకపోతే ఇది కూడా రాదు. ఇగో ఇది అయిపోయింది
1: మొక్కకు ఒక కంకి వస్తుంది, అంతే
0: ఒకటే వస్తుంది,
1: నాలుగైదు రావట్లేదు.
0: రావు, నాలుగు రావు.
1: అప్పుడు వచ్చేది కదా పూర్వం?
0: పూర్వం అంటే అప్పుడు కొద్దిగా బలంగా ఉంటే వస్తుంది, బలంగా ఉంటే ఇప్పుడు ఒక కర్రకు రెండు మూడు అట్లా వచ్చేది. ఇప్పుడు బలం అంత బలం లేదు, ప్రతి సంవత్సరం మనం వర్షాకాలం యాసింగ్ చేస్తాం కాబట్టి దిగుబడి కొంచెం అట్లా తగ్గి.
1: ఎంత దిగుబడి వస్తుందండి ఇప్పుడు ఇది ఉన్న మీకు ఒక ఎకరానికి?
0: 35 నుండి 40 మధ్యలో వస్తుంది.
1: 40 మధ్యలో వస్తుందా
0: దిగుబడి?
1: ఒక ఎకరానికి మీకు ఖర్చు ఎంత వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం?
0: ఇప్పుడు మినిమం ఒక ఎకరానికి మనం స్టార్టింగ్ చేసినప్పుడు 20,000 వస్తుంది, ఏ మక్కలకున్న ప్లస్ ఎరువులకు. దాని తర్వాత ఇక మళ్ళీ మన ఒక్కొక్క మళ్ళీ ఒక 10-20-30 వేల ఖర్చు వస్తుంది. ఇదిగా 30 లకు ఇది ఖర్చు వస్తుంది, 30 వేలకు మనకు ప్రతి ఎకరానికి ఒక 30 వేలు ఖర్చు ఇది వస్తుంది మాకు. అదన అంటే ఇక కోయడం మళ్ళా కంకి ఇవిరవడం మళ్ళీ దా ఇప్పుడు కూలీల లేబర్ ఛార్జ్ కొంచెం
1: పట్టియడం
0: మళ్ళీ ఎకరా అది ఎకరానికి ఒక 5,000 అట పట్టడం, ఇక అట్లాంటి ఖర్చులు అవి మనకు అదనంగా వస్తాయి.
1: ఇక ఎంత వస్తుంది ఆదాయం దీని మీద?
0: ఇక మనం 30 గంటలు అంటే 30 రెండు 60 వేలు అంటే ఒక 20 వేలు అట్లా, ఎకరానికి ఒక 20 వేలు యావరేజ్. అది కూడా మనం కొంత కష్టపడితేనే, అది కూడా మనం కష్టపడకపోతే మన మనకు మన ఏంటంటే మన రోజు బయటికి పోకుండా కూల్లో పోకుండా మనం ఏదో మన పని మనం చేసుకున్నట్టు అట్లా.
1: అదే చూసుకుంటా ఉండాలి ఎప్పటికొచ్చి, దానికి సరైన సమయాన్ని సరైన విధంగా చేసుకుంటే దిగుబడి మంచిగా వస్తుంది అంటారు.
0: అదే బాగా వస్తుంది, దిగుబడి కూడా చాలా
1: మంచిగా వస్తుంది,
0: మంచిగా వస్తుంది.
1: అంటే ఇట్లా చేసుకోవడం వల్ల రైతుకు లాభదాయకం
0: మంచి లాభదాయకం ఉంటుంది.
1: సరే మంచిది, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ
1: అండి.
2: మీరు ఇంతవరకు యాసంగి మొక్కజొన్న సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామ రైతు తేరాల ప్రభాకర్ గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త పి పంకజ్ మోహన్.

ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 వస్తోంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు. ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: డాక్టర్ మాధవీలత గారు నమస్కారం. మేడం
2: నమస్తే అండి.
1: మేడం, మీరు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
2: అవునండి.
1: ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుని రైతుల్ని ఈ కోకో పంట అనే దాని వైపు మళ్లించాలని చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కోకో పంట సాగులో మన రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, ప్రోత్సాహకాలు ఏమున్నాయి, రైతులకి ఈ పంట వేసుకుంటే ఎటువంటి గిట్టుబాటు వస్తుంది, తదితర వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. అసలు ఈ కోకో పంట ఏంటి, దీనికి ఏ నేలలు సూట్ అవుతాయి, అలాగే మన రాష్ట్రంలో ఈ కోకో పంట పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చెప్పండి.
2: ముఖ్యంగా మన ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకుని కోకోని సాగును ముందుకు తీసుకెళ్ళటానికి కారణము, ఇది వాణిజ్యపరంగా ఇంటర్నేషనల్ ట్రేడ్లో మంచి ఆదాయం వచ్చే పంట. అయితే ఇది ముఖ్యంగా చాక్లెట్లు తయారయ్యేదానికి ముడి పదార్థం. సో దీనికి చాలా వాల్యుయేడేషన్ చేయడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా పంట పండించే రైతుకు కూడా అద్భుతమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో ఏంటంటే అవేర్నెస్ అనేది ఎందుకు రావట్లేదంటే, గోదావరి జిల్లాలు రెండోట్లలోనే ఇప్పుడు గత 35 సంవత్సరాల నుంచి ఈ కోకో సాగు చేయడం జరుగుతుంది. కానీ మనం తీసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు, అంటే మనకి ఈక్వేటర్ నుంచి నార్త్కి 20 డిగ్రీల వరకు, సౌత్కి 20 డిగ్రీల వరకు ప్రపంచంలోనే ఈ పంట ఎక్కడైనా పండించడానికి అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే మన కోస్తా తీర ప్రాంతాల్లో ముఖ్యంగా హ్యూమిడిటీ అనేది, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన కోస్తా ప్రాంతాలన్నీ కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అత్యధికంగా దీని సాగుకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పంట పండించుకోవటానికి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది నీటి వసతి. వర్షాధారం కింద పండించడానికైతే ఈ పంటకి అనుకూలత ఉండదు. ఒకటే బండ గుర్తు రైతాంగం మనం గుర్తుపెట్టుకోవచ్చు, కొబ్బరి, ఆయిల్ పాము, అరటి వంటి పంటలు ఎక్కడైతే సాగు అవుతున్నాయో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కోకోని మనము సాగు చేసుకోవచ్చు. ఒక్కసారి మనము నాటుకున్నట్లయితే 30 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా మనము ఆదాయం తీసుకోవచ్చు, దిగుబడి వస్తుంది. అయితే ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా తోట పెరుగుదలకి, అంటే వెజిటేటివ్ సాకీ దశ పెరగటానికి ఉపయోగపడుతుంది. 3వ సంవత్సరం నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది. 6వ సంవత్సరం నుంచి స్టెబిలైజేషన్ పీరియడ్కి వస్తుంది. ఇంక 8 నుంచి పూర్తి స్థాయిలో మనకి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. 1 ఎకరానికి 3 నుంచి 4 క్వింటాల్ వరకు కూడా దిగుబడి మనం తీసుకుంటున్నాం ప్రస్తుతానికి.
1: మన ప్రభుత్వాలు ఈ కోకో సాగు చేసే రైతులకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ విధంగా దీనికి ఇంపార్టెన్స్ ఉందంటారు?
2: ఇప్పుడు రైతాంగానికి అందరికీ తెలియాలి అని ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకుంటుందంటే, మన భారతదేశానికి కోకో గింజల అవసరము 150,000 టన్నుల నుంచి 180,000 టన్నుల వరకు మనకు అవసరం ఉంది,
1: డిమాండ్ ఉంది.
2: అయితే మనము ప్రొడ్యూస్ చేస్తున్నది, మనం పండించుకుంటున్నది మాత్రం 30,000-40,000 టన్నులే. ఇంత హ్యూజ్ గ్యాప్ ఉన్నింది కాబట్టి 100,000 టన్నులు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అధిక మొత్తంలో మనము ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకని మనకు అనుకూలత ఉంది కాబట్టి ఈ పంట పండించుకుంటే మన రైతాంగము లాభదాయకంగా ముందుకు సాగుతారని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరము 10,000 ఎకరాలు, అంటే 4,000 హెక్టార్ల వరకు విస్తీర్ణం పెంచాలి అనేది ఒక ఎజెండాగా పెట్టుకునింది. రైతాంగానికి కొత్తగా పంట కాబట్టి తెలియదు కాబట్టి పూర్తిగా ప్లాన్ మెటీరియల్ ఖర్చు అనేది ఏదైతే ఉంటుందో ప్రభుత్వమే భరిస్తుంది. అదేవిధంగా ఈ విస్తీర్ణంలో భాగంగా మొదటి 2 సంవత్సరాలకి మరి పెట్టుబడి వ్యయం కూడా, మొదటి సంవత్సరము 18,000 రూపాయలు, 2వ సంవత్సరం 12,000 రూపాయలు, వెరసి 30,000 రూపాయల వరకు కూడా మనము ప్రభుత్వ రాయితీ ఇవ్వటం జరుగుతుంది. 3వ సంవత్సరం నుంచి కాయలు కాస్తాయి, రైతుకి ఆదాయం మొదలవుతుంది. ఈ విధమైన చర్యలతో కోకోను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనము అత్యధికంగా కోకోలో రాయితీలు ఇవ్వడం జరుగుతుంది.
1: మేడం, ఇదంతా ఇప్పుడు కోకో సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుగా చెప్పారు. అయితే ఎటువంటి రైతులకి ఇవి అందిస్తారు, అంటే మనం చెప్తూ ఉంటాం కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలు బీపీఎల్, బిలో పావర్టీ లైన్, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి, లేదంటే కొంతమంది సామాజికంగా వెనుకబడున్న రైతులకి, కొంతమంది మహిళా రైతులకి ఇలా అంది. ఈ పథకం మీరు చెప్తున్నటువంటి ఈ పూర్తి రాయితీ మీద చెట్లు అందించడం ఏదైతే ఉందో అర్హదారులని

0: గుర్తిస్తారు.
1: ఇప్పుడు మనం 30,000 రూపాయలు సబ్సిడీ అనుకున్నాం, అయితే ఇది 5 ఎకరాల వరకే వర్తిస్తుంది. ఒక రైతుకి 150,000 వరకు కూడా మనకి ఈ రాయితీ అందించడం జరుగుతుంది. ఒక రైతుకి 20 ఎకరాలు ఉన్నా ఆయనకు వచ్చే సబ్సిడీ మాత్రము 5 ఎకరాల వరకే వస్తూ ఉంటుంది.
0: సో అందరు రైతులు దీనికి అర్హులే,
1: అందరు రైతులు
0: ముందుకు వచ్చినా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మేడం, అయితే తర్వాత ప్రశ్న అండి, కోకో సాగులో దిగుబడితో పాటు ఆదాయం కూడా బాగా పెరగాలంటే రైతు సోదరులు ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు మేడం?
1: అయితే దిగుబడి బాగా తీస్తున్నారు మన రైతాంగం, కానీ నా

0: అది బేసిక్ బై ప్రోడక్ట్. అక్కడి నుంచి కోకో పౌడరు, కోకో బటరు ఇవన్నీ ముడి పదార్థాలు తయారవుతాయి. ప్రధానంగా దాట్ల నుంచి చాక్లెట్ తయారవుతుంది. ఈ చాక్లెట్ చాలా ఖరీదైన మనకి తిండి పదార్థం కాబట్టి ఇవన్నీ తయారవ్వడానికి నాణ్యమైన గింజలు ఉంటే మాత్రము అధిక ధర రావటం జరుగుతుంది. అయితే మన రైతాంగం ఏం చేస్తున్నారంటే ట్రేడ్ బీన్ అంటాం, బల్క్లో తీసిన తర్వాత ఆ నాణ్యతా ప్రమాణాలు ఎలా పాటించాలో తెలియక మనకి బల్క్లో కంపెనీలకు అమ్మే విధానమే ఇప్పటి వరకు రైతులు పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే క్వాలిటీ మెరుగుపరచాలి. క్వాలిటీ మెరుగుపరిస్తే అది డైరెక్ట్గా చాక్లెట్కి వెళ్తే రైతుకి ఇప్పుడు వచ్చే రేటుకి ఒక 20% ఎక్స్ట్రా రావాలి అనే ఉద్దేశంతో చాలా పథకాలని ఇప్పుడు ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ పథకాల్లో 4 కేటగిరీలుగా విభజించుకున్నారు. మొదటి కేటగిరీ అంటే లెస్ దాన్ 1 హెక్టర్, 2-2.5 ఎకరాల లోపు ఉన్న రైతాంగాలకి 18,000 వరకు ప్రైమరీ ప్రాసెసింగ్కి వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇస్తారు. అందులో 35% సబ్సిడీ. ఏ విధమైన రైతాంగం అయినా 35% అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 6,000 నుంచి 7,000 వరకు సబ్సిడీ జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ సెకండ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే మనకి 5 ఎకరాల వరకు వీళ్ళకి ఏంటంటే 10 క్రేట్స్, దగ్గర దగ్గర ఒక 2 టార్పాలిన్లు, 1 బాక్సు, 5 ఎకరాలకి సరిపోయిన వాళ్ళు ఏం కొనుక్కున్నా దానికి 50 నుంచి 51,000 వరకు కూడా సబ్సిడీ. దీంట్లో కూడా 35% 18,000 వరకు వస్తుంది. థర్డ్ కేటగిరీ 10 ఎకరాల వరకు వాళ్ళని మనం తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర 91,000 నుంచి 130,000 వరకు కూడా వాళ్ళకి ఆ ప్రైమరీ ప్రాసెసింగ్కి కావాల్సిన ఏ వస్తువులైనా, అంటే మెయిన్గా ఫర్మెంటేషన్ బాక్స్ అండి, గింజల్ని పొలవబెట్టాలి సరైన పద్ధతిలో, అదేవిధంగా సరైన పద్ధతిలో ఆరబెట్టాలి. మామూలు క్వాలిటీ ప్రొడ్యూస్ తీయాలి అంటే రైతులు బయట ఆరబెడతా ఉంటారు. ఆ స్టాండర్డ్స్ కాకుండా మనకు టెక్నికల్ స్టాండర్డ్స్తో మనం చేయాలనుకుంటే దగ్గర దగ్గర ఇది ఖర్చు అవుతుంది. వీళ్ళకి 100,000 రూపాయలు ఖర్చు అయితే 35,000 సబ్సిడీ ఇక్కడ వరకు కూడా రైతాంగంకి. నెక్స్ట్ లెవెల్కి 4 కేటగిరీకి వెళ్ళేసరికి ప్రభుత్వం ఏం చేసిందంటే చిన్న రైతులు అందరూ కలిపి 40-50 మంది ఏమైనా ఒక FPO ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్గా ఏర్పడి 30 అనే కాదు 100 మంది అయినా దగ్గర దగ్గర 40 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా మనకి ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో 35,000 స్ట్రైట్ అవే MIDH నుంచి కానీ లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళ నుంచి కానీ SC సప్లాన్ నుంచి కానీ వాళ్ళు ముందుకొస్తే చాలు, ఏ స్కీమ్లో పెట్టాలి అనేది ప్రభుత్వం చూసుకుని వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.
1: మేడం అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు అద్భుతమైన పథకాలు ఉన్నాయి, ప్రభుత్వ రాయితీలు ఉన్నాయి. ఎటువంటి రైతు కూడా అంటే మీరు చేసుకోవడానికి లేదన్నట్టు కాకుండా ఎవరు ముందుకొస్తే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉంది. ఇప్పుడు వారికి ఆలోచన వచ్చిన వెంటనే ఎవరిని ఏ శాఖలో కలవాలి, అంటే ఈ బ్యూరోక్రాటిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా మేడం, ఒకసారి మీరు క్లియర్గా చెప్పినట్లయితే, అంటే మనకి ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఇవన్నీ వచ్చినాయి అక్కడ వెళ్ళాలా, లేకుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి ముందుగా అవి చెప్పండి మేడం.
0: ఇప్పుడు రైతాంగం డైరెక్ట్గా ఇప్పుడు పండించుకునే రైతులు డైరెక్ట్గా వాళ్ళు ఏ ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు, అంటే ప్రైమరీ ప్రాసెసింగా, సెకండరీ ప్రాసెసింగా, లేదంటే ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగా, వాళ్ళు ముందు నిర్ధారించుకున్న తర్వాత ప్రైమరీ సెకండరీ ప్రాసెసింగ్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి రైతు సేవా కేంద్రాలు, వాళ్ళ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రానికి ఒక్కసారి అర్జీ పెట్టుకున్న తర్వాత ఆ అర్జీని మాత్రము ఖచ్చితంగా మండల ఉద్యాన అధికారికి తెలియచేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రామం లెవెల్లో వాళ్ళ అప్లికేషన్స్ అక్కడ పెట్టినప్పటికీ కూడా వీళ్ళు ఒకసారి మండల ఉద్యాన అధికారిని కలిసినట్లయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 20 లక్షలు పైబడిన ప్రాజెక్టులన్నీ జిల్లా ఉద్యానాధికారి DHO ఉంటారు, ఆయన్ని డైరెక్ట్గా కలిసి, అంటే మండల అధికారిని కలిసినప్పటికీ కూడా జిల్లా అధికారిని కలిసి మనం అర్జీ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా ఒక ఉద్యాన అధికారినే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు కూడా కలెక్టరేట్లో ప్రతి జిల్లాకి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అనుబంధంగా ఒక PRO పెట్టడం జరిగింది. వాళ్ళని డైరెక్ట్గా కలిసి పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకు ఒక నెంబర్ వస్తుంది. వాళ్ళకి నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకుని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ 5 లక్షల ప్రాజెక్ట్ అనుకోండి, బ్యాంకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 5 లక్షల ప్రాజెక్ట్కి ఈ సబ్సిడీ తీసేయం గాను వాళ్ళు బ్యాంక్ లోన్ అప్రూవ్ చేయించుకోవాలి. 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఉంటుంది 90% బ్యాంక్ లోన్. ఈ 90% బ్యాంక్ లోను శాంక్షన్ అయిన తర్వాత మాత్రమే ఈ 35% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా రైతులు ఇది తెలుసుకోవాలి.
1: ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి?
0: ఉద్యమ రిజిస్ట్రేషన్

0: డైరెక్ట్గా వాళ్ళు ఫోన్లో వెబ్సైట్లో చేసుకోవచ్చు. చేసుకోలేని రైతాంగము మీ సేవా సెంటర్స్, వాళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మూడు తీసుకువెళ్తే వాళ్ళు ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసి పెడతారు.
1: మేడం, చివరిగా ఈ కోకోలో విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే మనం వాల్యూ అడిషన్ చేస్తుంటాం కదా, అది చేపట్టడానికి ఎటువంటి రాయితీలు ఉన్నాయి, ప్రభుత్వం రైతులకి ఎటువంటి ప్రోత్సాహం అందిస్తుంది?
0: ముఖ్యంగా విలువ ఆధారిత చూసుకున్నట్లయితే చాక్లెటే మెయిన్ అండి, చాక్లెట్ తయారీయే మెయిన్. ఈ చాక్లెట్ తయారీలో ఏంటంటే ఈ కమర్షియల్ ప్రోడక్ట్కి దీనికి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, ఇప్పుడు మనం వివిధ బ్రాండ్ల చాక్లెట్లు తింటాం, ఆ చాక్లెట్లు తిన్నప్పుడు చాక్లెట్ అంటే మనం ఒక స్వీట్ అనే భావంతో ఉంటాం, కాదు. చాక్లెట్ అంటే చాలా విలువైన ఆహారం, అందులో పాలిఫినాల్స్, ఫ్లావనాల్స్ ఉంటాయి. ఆ పాలిఫినాల్స్, ఫ్లావనాల్స్ న్యాచురల్గా చేదుగా, యాస్ట్రింజెన్స్, బిట్టర్నెస్ అన్నీ ఉంటాయి. కానీ ఈ కమర్షియల్ చాక్లెట్కి వచ్చేసరికి యాడెడ్ షుగర్స్, అదేవిధంగా మనకి ఆల్కలీ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ ఆల్కలీ ట్రీట్మెంట్ చేయటం వల్ల ఈ బిట్టర్నెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అంటే మనకి ఆ కోకో ఉత్పత్తి తింటే హార్ట్, బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా ఉపయోగం, అద్భుతమైన ఆహారం. కానీ అది పోతుంది, యాక్చువల్గా డార్క్ చాక్లెట్ తినాలి.
1: ఓకే,
0: ఇవన్నీ కూడా మనకి మనం తయారు చేసే హోమ్ మేడ్ చాక్లెట్లో ఉంటాయి. డైలీ ఆహారంలో తీసుకున్నట్లయితే మనకి పోషకాల విషయంలోకి వస్తే మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ అసలు వెరీ రిచ్.
1: డాక్టర్ మాధవి లత గారు ధన్యవాదాలు మేడం. ఈ కోకో పంట గురించి చాలా చక్కటి విశేషాలు తెలియజేయడమే కాకుండా ఈ కోకో పంట పండిస్తున్న రైతు సోదరులకి ఎటువంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయో వివరంగా తెలియజేసి మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: థాంక్యూ అండి.
2: మీరింతవరకు కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవి లత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మనోరంజని. శ్రోతలు లేఖల ద్వారా కోరిన, అదేవిధంగా వాట్సప్ ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజన్ వింటారు. శ్రోతలు వాట్సప్ ద్వారా మీరు కోరిన పాట వినాలనుకుంటే గనక మాకు మెసేజ్ చేయవచ్చు. మా వాట్సప్ నెంబర్ 7382922899. ఈ నెంబర్కు మీ యొక్క కోరిన చిత్రం పేరు, అదేవిధంగా పాట పేరు, మీ యొక్క శ్రోతల పేర్లు అందులో టైప్ చేసి మాకు సెండ్ చేస్తే మీకు నచ్చిన సినిమా పాట మనోరంజన కార్యక్రమంలో వినవచ్చు.

మనోరంజన కార్యక్రమంలో తొలిపాటను లేఖ ద్వారా కోరుతున్న శ్రోత, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు అంటూ రాస్తున్నారు. వీరు కోరుతున్న పాట ఆదిత్య 369 చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన యుగల గీతం. ఈ గీతానికి సాహిత్యాన్ని కూర్చింది వేటూరి, కాగా స్వరాలను కూర్చింది శ్రీనివాసరావు. వీరి కోరిక మేరకు ఆదిత్య 369 చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై లేఖల ద్వారా మరియు వాట్సాప్ ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం బుల్లెమ్మ బుల్లోడు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమణ ఆలపించిన యుగలగీతం. గీత రచన రాజశ్రీ కాగా, స్వరపరిచింది సత్యం. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామం నుండి మాడిశెట్టి రాజయ్య, స్వరూప మరియు వారి

మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం డిమాయి కార్యక్రమం మనోరంజని. కార్యక్రమంలో మరొక మెసేజ్ వచ్చింది. వీరు కోరుతున్న పాట సుందరాకాండ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి గీతం, స్వరపరిచింది ఎంఎం కీరవాణి. కోరుతున్న వారు షాపల్లి విలేజ్ జఫర్గఢ్ మండల్ జనగాం జిల్లా నుంచి చింతా శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు అంటూ రాశారు, మెసేజ్ చేశారు. వారి కోసం సుందరాకాండ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ గీతం.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి.

0: మీ తోడు మీ నీడ. మీరు వింటుంది ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై. శ్రోతలు, లేఖల ద్వారా మరియు వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరిన తెలుగు చిత్రగీత మాలిక వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మెసేజ్. కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, ధారా ఈశ్వర్, చిన్మయి, నల్లాల శంకరి, భాగ్యమ్మ మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు అంటూ మెసేజ్ చేశారు. వీరంతా కోరుతున్న పాట RRR చిత్రంలోని విశాల్ మిశ్రా, పృథ్వీ, సాహితి ఆలపించిన బృందగీతాన్ని కోరుతున్నారు. ఈ పాటకి స్వరాలను కూర్చింది ఎంఎం కీరవాణి, కాగా సాహిత్యాన్ని కూర్చింది రామజోగయ్య శాస్త్రి. వీరంతా కోరుతున్న పాట RRR చిత్రంలోని ఎత్తరా జెండా. వీరి కోరిక మేరకు ఈ పాట విందాం.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకు

కార్యక్రమంలో తనువాత పాటను ప్రసారం చేయమంటూ కోరిన శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, రాజేశం, సరోజిని, మాయ వీరంతా కోరుతున్న పాట అమృత చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందంతో కలిసి పాడుతున్న వేటూరి సాహిత్యం స్వరపరిచింది ఏఆర్ రెహమాన్. వీరి కోరిక మేరకు అమృత చిత్రంలోని ఏ దేవి వరము నీవే

మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం మనోరంజని. కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మరియు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట 20వ శతాబ్దం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన యుగల గీతం. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి కాగా స్వరపరిచింది జేవి రాఘవులు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నుండి బరికి గట్టన్న, బుచ్చన్న, ఎర్రన్న, మధురక్క, ఊదక్క, మాధవ రానక్క, కోమల, వంశీ, గంగోత్రి, మాధురి, మయూరి, మానస, యువరాజారెడ్డి, భాస్కర్, శిరీష, ప్రజ్ఞ, ఒజ్జె ఐలయ్య, రాజవ్వ, రవీందర్, రజిత, రూపక్, సదయ్య, స్వప్న, వరుణ్, ఋషికేష్ మరియు వారి ఫ్రెండ్స్ అంటూ రాశారు, స్టూడెంట్స్ అంటూ రాశారు. అదే రీతిగా ఇదే పాటను కోరుతున్న మరికొంతమంది శ్రోతలు దాసి రామచంద్రం గారు, అదేవిధంగా ఈ పాటను కోరుతున్న మరికొంతమంది శ్రోతలు బరిగి గట్టన్న, బుచ్చన్న, ఎర్రన్న, వీరందరి కోరిక మేరకు 20వ శతాబ్దం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ యుగల గీతం మీకోసం.

0: మీరు వింటుంది ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై. శ్రోతలు లేఖల ద్వారా మరియు వాట్సాప్ ద్వారా కూడిన తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో మరో శ్రోత మెసేజ్ చేశారు, మీరు కోరుతున్న పాట ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ చిత్రంలో ఉదిత్ నారాయణ్ బృందంతో కలిసి పాడుతున్న పాటను కోరారు. ఈ పాటకి సాహిత్యాన్ని కూర్చింది కులశేఖర్, కాగా స్వరాలను కూర్చింది యువన్ శంకర్ రాజా. కోరుతున్న శ్రోతలు పరకాల ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ మరియు వారి టీం అంటూ రాశారు. వినోద్, నిఖిల్ మరియు ఇతర టీం మెంబర్స్ అందరి కోసం వారి కోరిక మేరకు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలోని ఉదిత్ నారాయణ్ ఆలపించిన ఈ గీతం.
1: Can you feel her? Is your heart speaking to her?

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
2: మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం మనోరంజని. శ్రోతలు వాట్సాప్ ద్వారా, అదే రీతిగా లేఖల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో

మరో శ్రోత మెసేజ్ చేశారు. హన్మకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుండి, జరిపోతుల బుచ్చయ్య మరియు వారి ఇతర కుటుంబ సభ్యుల కోసం ఈ పాట వినిపించమంటూ మెసేజ్ చేశారు. వారు కోరుతున్న పాట పూజా ఫలం చిత్రంలో ఎస్ జానకి ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. ఈ గీతానికి స్వరాలను కూర్చింది ఎస్ రాజేశ్వరరావు. వీరి కోరిక మేరకు పూజా ఫలం చిత్రంలో జానకి ఆలపించిన ఈ పాట.

మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం మనోరంజని. కార్యక్రమంలో మరో పాటను కోరుతున్న శ్రోత లేఖ ద్వారా కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట సిరివెన్నెల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన యుగలగీతం. ఈ గీతానికి పదాలను కూర్చింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కాగా స్వరాలను కూర్చింది కెవి మహాదేవన్. కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు అంటూ రాశారు. వీరి కోరిక మేరకు సిరివెన్నెల చిత్రంలోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ యుగలం మీ అందరి కోసం.

శ్రోతలు, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై లేఖల ద్వారా, వాట్సాప్ ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో చివరి పాట విందాం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. వీరి కోరిక మేరకు వారు కోరుతున్న పాట పాండురంగ మహత్యం. ఈ చిత్రంలో ఘంటసాల ఆలపించిన జూనియర్ సముద్రాల గీతం, సంగీతం టీవీ రాజు. వీరందరి కోరిక మేరకు ఘంటసాల ఆలపించిన పాండురంగ మహత్యం చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యమెందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: మీరు ఇంతవరకు శ్రోతలు లేఖల ద్వారా, వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం మనోరంజన్ విన్నారు. ఇంతటితో ఈనాటి మనోరంజన్ కార్యక్రమం సమాప్తం. ట్యూన్ చేసి ఉంచండి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9:00 వస్తోంది. కొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ట్యూన్ చేసి ఉంచండి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

3.5 MHz పై శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే సిస్టర్స్ ఆలపించిన కర్ణాటక గాత్ర సంగీతాన్ని వింటున్నారు.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే సిస్టర్స్ ఆలపించిన గాత్ర సంగీతాన్ని విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. మధుర గీతాలు అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆమేటి చిత్రాల అరుదైన కావ్యాలు. మధుర గీతాలు వింటారు కార్యక్రమంలో. తొలిపాటుగా విందాం ఆలు మొగలు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన యుగల గీతం. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి కాగా, స్వరపరిచింది టి చలపతిరావు.

ఆరాధన. ఈ చిత్రంలో మహమ్మద్ రఫీ ఎస్ జానకి ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, స్వరపరిచింది ఎస్ హనుమంతరావు.

మీరు వింటుంది ఆనిముత్యాల లాంటి ఆపాత మధురాలు. మధుర గీతాల్లో తర్వాతి పాట ఘంటసాల స్వీయ సంగీతంలో జిక్కీతో కలిసి పాడుతున్న జూనియర్ సముద్రాల సాహిత్యం చిత్రం అభిమానం.

మధురగీతాల్లో తర్వాతి పాట అగ్గిపిడుగు. ఈ చిత్రంలో రాజన్ నాగేంద్ర స్వరపరిచిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, గానం ఘంటసాల జానకి.

స్తోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు, మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అర్ధాంగి చిత్రంలో బి నరసింహారావు స్వరపరిచిన ఆచార్య ఆత్రేయ గీతం, ఆలపించింది జిక్కీ.

బాలమిత్రుల కథ. ఈ చిత్రంలో ఎస్ జానకి ఆలపించిన. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సత్యం.

శబ్దతరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ఈ కార్యక్రమం మధుర గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన యుగల గీతం. ఈ గీతానికి సాహిత్యాన్ని కూర్చింది కృష్ణశాస్త్రి కాగా, స్వరాలను కూర్చింది చక్రవర్తి. చిత్రం బలిపీఠం

ఇప్పుడు విందాం. భలే మాస్టారు ఈ చిత్రంలో దాశరథి కళ్ళ నుండి జాలువారిన సాహిత్యం టీవీ రాజు స్వరపరచగా ఘంటసాల ఆలపించారు.

0: Abi.
1: మీరు వింటున్నారు ఆనిముత్యాల లాంటి ఆ పాత మధురాలు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం. బుల్లెమ్మ బుల్లోడు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన యుగల గీతం. గీత రచన రాజశ్రీ కాగా, స్వరపరిచింది సత్యం.

మధుర గీతాల్లో తర్వాతి పాట. పి భానుమతి స్వీయ సంగీతంలో పాడిన రావూరి సాహిత్యం, చిత్రం చక్రపాణి.

శ్రోతలు, ఆనిముత్యం లాంటి ఆపాత మధురాలు మధురగీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం చండీ ప్రియ. ఈ చిత్రంలో ఆదినారాయణరావు స్వరపరిచిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా.

మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు, మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం. ఘంటసాల జిక్కి ఆలపించిన యుగలం. గీతరచన సీనియర్ సముద్రాల కాగా, స్వరపరిచింది పి. ఆదినారాయణరావు. చిత్రం సువర్ణ సుందరి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఈడు జోడు. ఈ చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన యుగల

మధురగీతాల్లో చివరగా విందాం. ధనమా దైవమా. ఈ చిత్రంలో టీవీ రాజు స్వరపరిచిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. గానం పి సుశీలా.

ఈ పాటతో ఈనాటి మధురగీతాల కార్యక్రమం సమాప్తం. ఈనాటి మధురగీతాలన్నీ మిమ్మల్ని ఆశాంతం అలరించాయని ఆశిస్తూ సెలవు కోరుతోంది మీ రేడియో నేస్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 32 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.